ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 21వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 12వ తారీఖు శనివారం శుభోదయం.

రామభక్త హనుమాన్ దేశవ్యాప్తంగా ఆయనకి ఎన్నో ఆలయాలున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ఆలయాలు ఆయా ప్రాంతాలకున్న పవిత్రత వల్ల ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. నిజానికి హనుమంతుడి గుడి లేని ఊరంటూ ఉండదు. ఇక భూమిపై వెలసిన కైలాసంగా మోక్షధామంగా ప్రసిద్ధి చెందిన కాశీపట్టణంలో హనుమంతుడు సంకటమోచన హనుమాన్గా వెలసి ఉన్నాడు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో వెలసి ఉన్న సంకటమోచన హనుమాన్ ఆలయ విశేషాలు క్షేత్రదర్శిని కార్యక్రమంలో మాట్లాడుకుందాం.

శ్రీరాము భక్తుడైన హనుమంతుడు నిత్యం రామనామ స్మరణలోనే ఉంటాడు. కేసరి అంజనాదేవి పుత్రుడైన హనుమ సీతాన్వేషణకై లంకకు వెళ్లి లంకలో సీతజాడను కనుగొంటాడు. అనంతరం శ్రీరాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధిని నిర్మించి లంకను నాశనం చేసి రావణాసురుని సంహరించి సీతను చేపట్టి అయోధ్యకు తిరిగి వస్తాడు. శ్రీరాముని విజయంలో హనుమ పాత్ర కీలకమైంది. హనుమంతునిపై అపారమైన ప్రేమతో శ్రీరాముడు హనుమంతుణ్ణి చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదిస్తాడు. అందువల్లే రామనామం వినిపిస్తే హనుమ ప్రత్యక్షమవుతాడు అని ప్రసిద్ధి. ఇక ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమ ప్రత్యక్షమవుతాడని అంటారు. మన దేశంలో హనుమానుకు వేలాది ఆలయాలున్నాయి. వాటన్నింటిలోకెల్లా కాశీలోని సంకటమోచన హనుమాన్ మందిరం ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:20 దాటి 35 సెకండ్లు. ఇవాళ మనం ప్రముఖ పుణ్యక్షేత్రం సంకటమోచన్ హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ సంకటమోచన్ హనుమాన్ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో వెలసి ఉంది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో రామచరిత మానస్ రచయిత తులసీదాస్ నిర్మించారు. అయితే ఈ ఆలయానికి అసలు సంకటమోచన్ అనే పేరు ఎందుకు అంటే, సంకటములు అంటే కష్టాలు, మోచన్ అంటే విముక్తి అనే అర్థం. కష్టాల నుంచి విముక్తి కలిగించేవాడు కాబట్టి ఇక్కటి హనుమకు సంకటమోచనుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. మరిన్ని విశేషాలు ఈ ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:31. వారణాసిలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సంకటమోచన్ హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి క్షేత్ర దర్శిని కార్యక్రమంలో. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే, కాశీపట్టణంలో పవిత్ర గంగా తీరంలో వెలిసిన అస్సీ ఘాట్కు సమీపంలోనే సంకటమోచన్ హనుమాన్ ఆలయం వెలిసి ఉంది. కాశీఖండంలో వివరించిన ప్రకారం, తులసీదాస్ హనుమంతుని దర్శనం చేసుకున్న ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించారని తెలుస్తోంది. అసలు ఎవరి తులసీదాస్ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:38 దాటి 6 సెకండ్లు. మనం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సంకటమోచన్ హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఈ సందర్భంగా మనం తులసీదాస్ను గుర్తు చేసుకోవాలి. ఇంతకీ ఎవరు ఈ తులసీదాస్ అంటే, శ్రీరామచంద్రుని చరిత్ర ఎంతోమంది రాశారు. ఆ రచయితల్లో తులసీదాస్ అగ్రగణ్యులు. ఆయన రచించినదే రామచరిత మానస్ మహాగ్రంథం. వారణాసిలోని అస్సీ నదీ తీరంలో తులసీదాస్కు హనుమ ప్రత్యక్షమైనట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తులసీదాస్ రామచరిత మానస్ గ్రంథాన్ని హనుమ ఆశీస్సులతోనే రచించినట్లు చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అలాగే శని బాధలు పోగొట్టే హనుమగా ఈ ఆలయంలోని హనుమకి పేరు. ఈ సంకటమోచన హనుమాన్ని దర్శిస్తే చాలు, ఎలాంటి శని బాధలైనా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి హనుమాన్ భక్తులను తాను ఎన్నటికీ పీడించనని హనుమకు శనిదేవుడు వరమిచ్చాడంట. అందుకే శ్రీరామ భక్తుడైన హనుమను ఆశ్రయిస్తే సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:48. ఇవాళ ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ఉన్న సంకటమోచన హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్రదర్శిని కార్యక్రమంలో. ఈ ఆలయం చదువులబడి చెంత ఉండటం విశేషం. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కాశీ విశ్వనాథుని మందిరానికి సమీపంలోనే హనుమాన్ మందిరం కూడా ఉంటుంది. కాశీకి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుంటారు. ముఖ్యంగా మంగళ శనివారాల్లో హనుమాన్ దర్శనానికి భక్తులు పోటెత్తుతూ ఉంటారు. తులసీదాస్ నిర్మించిన ప్రాచీన ఆలయం కాలక్రమేణా శిథిలమైంది. అనంతరం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ అధ్యాపకులు పండిత మదనమోహన్ మాలవీయ గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వందలాది వానరులను కూడా మనం చూడవచ్చు. ఈ వానరాలు సాక్షాత్తు హనుమ స్వరూపాలే అని భక్తులు భావించి వాటికి పండ్లు ఫలాలు ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు. ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు ఇక్కడ నిర్వహించే శోభాయాత్ర తప్పకుండా చూసి తీరాల్సిందే. మరిన్ని విశేషాలు ఈ ఆలయం గురించి మాట్లాడుకునే ముందు ఈ పాట విందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:53 దాటి 55 సెకండ్లు. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ఉన్న సంకటమోచన్ హనుమాన్ ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం క్షేత్ర దర్శిని కార్యక్రమంలో. ఈ ఆలయానికి మరో ప్రత్యేకమైన ఆకర్షణ ఇక్కడ నిర్వహించే సంగీతోత్సవం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో అంటే ఏప్రిల్ నెల సమయంలో సంకటమోచన్ హనుమాన్ ఆలయంలో సంకటమోచన్ పేరిట సంగీతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారట. దాదాపు 9 దశాబ్దాల క్రితం అంటే 90 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికీ వైభవంగా కొనసాగటం విశేషం. ఈ కార్యక్రమంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత నృత్య కళాకారులు పాల్గొంటూ ఉంటారట. ఈ ఉత్సవం సంగీత ప్రియులకు పండగాని చెబుతారు. పెద్ద సంఖ్యలో దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారట. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసిద్ధి చెందిన సంగీత కళాకారులందరూ ఒకే వేదికపైకి చేరటం సంగీత ప్రియులకు ఆనందం కలిగిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇక లౌకికవాదానికి ఊతమిచ్చేలా జరిగిన ఒక సంఘటన గురించి మనం ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఇక్కడ 2015లో పాకిస్తాన్కు చెందిన గజల్ కళాకారుడు గులాం అలీ వారణాసి సంకటమోచన్ మందిరంలో జరిగిన అతిపెద్ద సంగీతోత్సవంలో పాలు పంచుకుని ప్రదర్శన ఇవ్వటం భారతదేశ లౌకికవాదానికి విశిష్టత చేకూర్చింది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీలో అడుగుపెట్టే అవకాశం రాదు. నిజానికి కాశీ వెళ్లాలంటే శివుని ఆజ్ఞ ఉండాలంట. ఇంత గొప్ప కాశీ పట్టణానికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవటం మాత్రం మరవద్దు. మనం కూడా కాశీకి వెళ్ళినప్పుడు సంకటమోచన హనుమాన్ ఆలయాన్ని దర్శిద్దాం. ఇటు కాశీ విశ్వనాథునితో పాటు హనుమ అనుగ్రహాన్ని కూడా పొందుతాం. ఈసారి వారణాసి వెళ్తే మీరు ఓసారి సంకటమోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శించండి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత

0: ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియాకప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: ఆ జబ్ దునియా మే ట్రేడ్ బేరియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకానామిక్ బ్రిడ్జ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బేరియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉధృతతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా

0: అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు సంస్కృతికైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చెల్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయి ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాంగ నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి తీసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా, ఈ అంశం గురించి డాక్టర్ విజిత వెంపులూరు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: శ్రోతలకు నమస్కారం. కంటికి సంబంధించి వచ్చే క్యాన్సర్ వ్యాధి, రెటినోబ్లాస్టోమా వ్యాధి ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, అది ఎవరికి వస్తుంది అనే విషయాలు మన స్టూడియోస్కి విచ్చేసిన ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజిత వెంపులూరు గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ విజిత గారు నమస్కారం.
1: నమస్కారం
0: మేడం. ఈ రెటినోబ్లాస్టోమా అనే వ్యాధి, అది అసలు ఎందుకు వస్తుంది?
1: రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన కంటి క్యాన్సర్. ఇది స్పెసిఫికల్లీ చిన్నపిల్లల్లో డిటెక్ట్ అవుతుంది. ముఖ్యంగా 5-6 ఏళ్ల పిల్లల్లోపు ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే దానికి మెయిన్లీ జెనెటిక్ కాజెస్ ఉన్నాయి. కొంతమందికి పేరెంట్స్లో ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుంది, బట్ పేరెంట్స్లో లేకపోయినా కూడాను పిల్లల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది.
0: అంటే ఇది ఎక్కువ మందికి తెలియదు, రెటినోబ్లాస్టోమా అనే పదం కొత్తగా ఉంది. ఇది కంట్లో వచ్చే అన్యూజువల్ గ్రోత్ అనుకోవచ్చా?
1: కరెక్ట్, మీరు సింప్లిఫై చేసి కరెక్ట్గా చెప్పారు. క్యాన్సర్స్లో కూడా మనం వింటున్నట్టు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్ కాదు. ఇది నంబర్స్ పరంగా చూస్తే 15,000 నుంచి 18,000లో ఒకరికి ఏర్పడుతుంది ఈ ఐ క్యాన్సర్ అనేది. కానీ ఇది మనకు ఇండియాలో ఇంపార్టెంట్ బర్డెన్ అవుతుంది. ఎందుకు అంటే 1, ఇది చిన్నపిల్లలకి అఫెక్ట్ అవుతుంది. 2, వరల్డ్ మొత్తంలో సుమారు 8,000 మంది పిల్లలకి సంవత్సరానికి ఇది డిటెక్ట్ అవుతే అరౌండ్ 1,000 ఇండియాలో ఉంటారు. సో ఆ పరంగా చూస్తే చాలా పెద్ద బర్డెన్ వరల్డ్లో ఇండియాలోనే ఉంది రెటినోప్లాస్టోమాకి.
0: మేడం, ఇప్పుడు చూస్తే మన దేశంలో ఒక బిడ్డ పుట్టగానే అతనికి రెటినోబ్లాస్టోమా ఉందా లేదా అని పుట్టగానే కనుక్కోవచ్చా? ఆ టెస్ట్ చేసే ప్రోటోకాల్ ఏమైనా ఉందా?
1: స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పరంగా వస్తే ఎక్స్టెన్సివ్ టెస్ట్ చేయడానికి వీలవ్వదు బిడ్డ పుట్టినప్పుడే. కానీ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్ అనేది ప్రతి పీడియాట్రిషియన్కి అవగాహన ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డలకి డిశ్చార్జ్ అయ్యే లోపల ఎలా అయితే టీకాలు, జనరల్ స్క్రీనింగ్, చెవుల టెస్ట్ స్క్రీనింగ్ అలా చేస్తారో, రెడ్ రిఫ్లెక్స్ స్క్రీనింగ్ కూడా పీడియాట్రిషియన్ చేస్తారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మామూలుగా రిపీట్ విజిట్స్కి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా పీడియాట్రిషియన్ చూడొచ్చు. అలా కాదు అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. ఈ రెడ్ రిఫ్లెక్స్ టెస్ట్లో ఎలా అయితే కలుక్కోగలుగుతున్నారో అలా సింపుల్ ఫోటో ఫ్లాష్లో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఫోటో తీసినప్పుడు పేరెంట్స్ అయినా కానీ చుట్టుపక్కల ఎవరున్నా కానీ ఆ ఫోటో తీసినప్పుడు ఒక కంట్లో ఏమైనా మనకు రెడ్లో లాగా లేకుండా వైట్ డాట్ లాగా కనిపిస్తుంది అంటే అది రెటినోబ్లాస్టోమాకు ఒక సంకేతం. అన్ని వైట్ రిఫ్లెక్స్ ఆర్ తెల్ల చుక్క కనిపించిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా ఉందని కాదు, బట్ అట్లా తేడా కనిపించింది అంటే వెంటనే కంటి చెకప్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్.
0: కంట్లో తెల్ల మచ్చలాగా ఏదైనా కనిపిస్తే వెంటనే వెళ్ళి మనం దీనికి సంబంధించిన చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
1: కరెక్ట్, తెల్ల మచ్చలాగా కానీ తెల్లగా ఇలా మెరుస్తున్నట్టుగా కానీ కనిపించితే తీసుకెళ్ళాలి.
0: ముఖ్యంగా ఇది పిల్లల్లోనే గమనిస్తామంటున్నారు. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 5 or 7 ఈ వ్యాధి వచ్చే అవకాశం లేదా?
1: అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 5 to 7 కూడా ఉంటుంది. స్పెషలీ ఇండియాలో కూడా చూస్తాము మనం, 16 ఏళ్ల వరకు 18 ఏళ్ల వరకు పిల్లల్లో కూడా ఏర్పడుతుంది. బట్ మెజారిటీ అనేది చిన్న వయసులో ఏర్పడుతుంది, బిలో 5 to 6 ఇయర్స్.
0: ఈ రెటినోబ్లాస్టోమాకి సంబంధించి ఇంకా వేరే సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయా?
1: ఈ తెల్ల చుక్క మాత్రమే కాదు, అది ఇంకా కొంచెం అడ్వాన్స్ అయినప్పుడు తెలుస్తుంది, ఆబ్వియస్గా ఉంటుంది. బట్ చిన్నపిల్లలు కన్ను మెల్ల పెట్టడం గమనించిన, లేదంటే కన్ను ఎర్రగా అయినా కానీ, లేదంటే కన్ను నల్లగుడ్డ ఏదైతే ఉందో దాని మీద తెల్ల పొరలాగా అనిపించడం కానీ, లేదా ఒక కన్ను వాచి కన్నురెప్పలు వాచిపోయి ఇట్లా ముందుకొస్తున్నట్లున్నా కానీ, వేరియస్ స్టేజెస్లో ఇట్లాంటి సైన్స్ కనిపించవచ్చు. మెల్ల పెట్టడం అనేది చాలా కమ్యూనిటీస్లో అదృష్టం అని, మంచిది అని అలా నమ్ముతారు. బట్ అగైన్ తెల్ల చుక్కలోగానే మెల్ల పెట్టిన ప్రతి పిల్లలకి రెటినోబ్లాస్టోమా కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు కాదు. కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉంటే తప్పకుండా కంటి పరీక్ష అవసరం.
0: అంటే ముఖ్యంగా రెటినోబ్లాస్టోమా అనేది మన కంట్లో ఉన్న రెటీనా భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది.
1: అంటే రెటినా ఏర్పడే టైంలో కణాలు ఏవైతే ఉంటాయో కొన్ని డిఫరెంట్గా డెవలప్ అయ్యి మెచ్యూర్ రెటినల్ సెల్స్ లాగా అవ్వకుండా ట్యూమర్ లాగా అయ్యి క్యాన్సర్ లక్షణాలు ఏర్పడతాయి.
0: అయితే ఈ రెటినోబ్లాస్టోమాకు సంబంధించి సింప్టమ్ మనం గమనించాం, వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం

0: ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి?
1: దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి తీసుకెళ్లడం ఇంపార్టెంట్. కొన్ని పరీక్షలు ఉంటాయి, కంట్లో డ్రాప్స్ వేసి రెండు కళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి చాలా శాతం జనరల్ అనెస్థీసియా అంటే మత్తిచ్చి నిద్రపుచ్చి కంటిలో పూర్తిగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా స్కాన్ చేయడం కానీ, వేరే రకాల ఫొటోస్ తీయడం కానీ ఉంటుంది, జెనెటిక్ టెస్టింగ్ అలాంటివి ఉంటాయి. సో వీటన్నిటి పరంగా కంట్లో రెండు కళ్ళల్లో ఉందా డిజీజ్, ఒక కంట్లో ఉందా, ఎంత ఎర్లీగా ఉంది లేదా ఎంత అడ్వాన్స్ అయి ఉంది, దాన్ని బట్టి కొంచెం టెస్ట్స్ స్కాన్స్ అవి వేరీ అవుతాయి. బట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం పాప కానీ బాబు కానీ ప్రాణాన్నే కాదు, వాళ్ళ ఐ ప్రిజర్వ్ చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, లైక్ విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్. అండ్ విజన్ని కూడా మ్యాక్సిమం 1 సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ అదే లేట్గా వచ్చి కంటి బయటకి క్యాన్సర్ వచ్చేసినప్పుడు ఆ స్టేజెస్లో వస్తే లైఫ్కి కూడా చాలా రిస్క్.
0: మేడం, మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కామన్ మ్యాన్కి ఈ టెస్ట్లు కానీ దీనికి సంబంధించిన డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఫైనాన్షియల్గా ఎంత భారం పడుతుంది? ఈజ్ ఇట్ కాస్ట్లియర్ దాన్ అదర్ కేసెస్?
1: సో యాజ్ విత్ ఎనీ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, దేర్ ఆర్ చాలా హాస్పిటల్స్లో దీనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, స్పెషలిస్ట్స్ కూడా ఉన్నారు. డెఫినెట్లీ డిటెక్షన్లో ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ దానికి కావాల్సిన ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కొంచెం హయ్యర్ స్పెషాలిటీ సెంటర్స్కి వెళ్లాల్సి రావచ్చు. సో ఎందుకంటే దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, కంట్లోకి లేజర్ కానీ, లేదంటే కంటి వరకు కీమోథెరపీ ఇవ్వడం, లేదంటే సిస్టమిక్ కీమోథెరపీ ఇవ్వడం, ఒక్కొక్కసారి రేడియేషన్ కూడా అవసరం అవుతుంది. సో స్పెషలైజ్డ్ ఐ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: ఈ సమస్య ప్రధానంగా చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు వాళ్ళకున్న ప్రాబ్లమ్ని గమనించలేకపోవచ్చు, మనకు చెప్పలేకపోవచ్చు.
1: కరెక్ట్.
0: కాబట్టి ఈ రెటినోబ్లాస్టోమా అనే సమస్య గురించి పేరెంట్స్కి పూర్తిగా అవగాహన ఉండాలి, దాని గురించి మనం చెక్ చేసుకోవాలి. అవగాహన పెంచుకోవడానికి పేరెంట్స్కి కానీ గార్డియన్స్కి కానీ మీరేం చెప్తారు డాక్టర్?
1: ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 5-6 ఏళ్లలోపు పిల్లలకి ఎప్పుడైనా కంట్లో తెల్ల చుక్క కనిపించినట్టు కానీ, మెల్ల పెడుతున్నట్టు తెలిసినా, కన్ను ఎర్రగా అయ్యి వాపు వచ్చి పెద్దగా కనిపించినా, కంటి పొర తెల్లగా ఏమైనా పెరుగుతున్నట్టు అనిపించినా కంటి మీద, వెంటనే కంటి చెకప్ చేయించుకోవాలి. దట్ ఈస్ ది ఎర్లియెస్ట్ వే దట్ వీ కెన్ డిటెక్ట్ సమ్ అ చైల్డ్ విత్ ఐ క్యాన్సర్. సెకండ్లీ, ఎవరైనా ఐ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయినా వాళ్ళకి, ఆ ఫ్యామిలీలో అందరికీ కంటి పరీక్ష చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఫస్ట్ పాపకి కానీ బాబుకి కానీ వచ్చినప్పుడు వాళ్ళ నెక్స్ట్ సిబ్లింగ్, నెక్ తోబుట్టు వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళని ఈ సిమ్టమ్స్ వచ్చే ముందరే చూస్తాం, యూజువలీ ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లోనే చూస్తాం రెండు కళ్ళు చెక్ చేస్తే, అప్పుడు ఇంకా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిటెక్ట్ అయిన పిల్లల ఫ్యామిలీస్లో తోబుట్టులను స్క్రీన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్.
0: అంటే ఎంత మేరకు ఇది జెనెటికల్గా కూడా వస్తుంది అని చెప్పొచ్చు?
1: జెనెటికల్గా అంటే మామూలుగా కామన్ మ్యాన్ ఏమనుకుంటామంటే డెఫినెట్లీ పేరెంట్స్ నుంచే వచ్చింది అనుకుంటాం, బట్ అలా కాకుండా దీంట్లో జర్మ్ లైన్ రెటినోబ్లాస్టోమా అనేది తల్లి కడుపులో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. సో అలా ఉన్నప్పుడు చాలా అడ్వాన్స్డ్ డిసీజ్ ఉంటుంది, తొందరగా ట్యూమర్ ఏర్పడుతుంది, రెండు కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ జెనెటిక్ వర్సెస్ ఫస్ట్ టైం వచ్చిందా అనేది కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది. అంటే ఇద్దరు పేరెంట్స్లో రెటినోబ్లాస్టోమా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ తల్లి కడుపులో ఉన్నప్పుడే ఈ క్యాన్సర్ ఏర్పడచ్చు.
0: ఓకే, అయితే దీనికి సంబంధించి మనం ట్రీట్మెంట్ తీసుకున్నాము, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫాలో అప్ ఏ విధంగా ఉంటుంది మేడం?
1: సో ఏ క్యాన్సర్ అయినా కానీ, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ డిఫికల్ట్ న్యూస్ టు టేక్, ఎస్పెషలీ పిల్లల పేరెంట్స్కి ఇట్స్ గోయింగ్ టు నీడ్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ఎవరికైనా గుర్తించినప్పుడు వాళ్ళు ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి అంటే, సో ఇది 1 sitting 2 sittings కానీ, లైక్ 1 surgery to 1 treatment క్యూర్ అయ్యే క్యాన్సర్ కాదు. దీనికి ఫ్యూ మంత్స్ టు ఆల్మోస్ట్ ఫ్యూ ఇయర్స్ రన్ అవుతుంది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అంటే యాక్టివ్ ట్రీట్మెంట్, కీమోథెరపీ కానీ, లేజర్, రేడియేషన్, ఇవి మేబీ ఫ్యూ సిట్టింగ్స్ కావచ్చు, బట్ అది ఏ క్యాన్సర్కైనా తిరిగి పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ చెకప్ ఏదైతే ఉందో ఇనిషియలీ, లైక్ క్యూర్ అయిపోయాక కూడా నెలకొకసారి చూస్తాము, 3 నెలలకొకసారి చూస్తాము, తర్వాత అలా క్వయట్గా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి చూడడం, అట్లా అవుతుంది. సో పేరెంట్స్ ట్రీట్మెంట్ కోర్స్, ఫాలోఅప్ కోర్స్కి కొంచెం అవేర్నెస్ ఉండాలి.
0: మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన కేసెస్లో హౌ మెనీ కేసెస్ ఆర్ దేర్ క్యూర్ అయిన కేసెస్?
1: సో ఇట్స్ ద గుడ్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ క్యూరబుల్ వెన్ వీ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. అంటే 70-80% పైననే ఇండియాలో కూడా క్యూర్ పాసిబుల్ ఉంది, లైక్ పిల్లలు బ్రతుకుతారు. బట్ బియాండ్ దట్ వాళ్ళని బ్రతికించడమే కాదు, వీ వాంట్ టు సేవ్ దేర్ ఐస్ అండ్ ఆల్సో వీలైతే వాళ్ళ విజన్ కూడా సేవ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం. బట్ ఈ ఆ కన్ను సేవ్ అవుతుందా, విజన్ సేవ్ అవుతుందా అనేవి, ఆ ట్యూమర్ స్టేజ్ ఎంత అర్లీగా డిటెక్ట్ అవుతుంది ప్లస్ ఏ లొకేషన్లో ఉంది దాన్ని బట్టి ఉంటుంది. సో లైఫ్ సేవ్ చేయడమే కాకుండా మనం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సర్వేంద్రియానం, నయనం ప్రధానం కాబట్టి. సో రెండు కళ్ళు కాపాడాలి ఆర్ అట్లీస్ట్ ఒక కన్ను కాపాడాలి పాపకి బాబుకి కానీ అంటే దాన్ని తొందరగా డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది.
0: కామన్ మ్యాన్కి ఫ్రీగా సర్వీస్ చేసే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయా?
1: డెఫినెట్లీ ఉన్నాయి. ఓన్లీ థింగ్, ఆ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి ఆ స్పెషలైజ్డ్ రెటినోబ్లాస్టోమా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీస్ ఉండే దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇండియాలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఆర్పీ సెంటర్, ఎయిమ్స్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. రాదర్ దాన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్, ఇట్స్ ఇంపార్టెంట్ టు గో టు ద రైట్ ప్లేస్.
0: అదృష్టవశాత్తు ఈ ప్రాబ్లం ఉంది అని ముందే తెలిసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే ఓకే. అలా కాకుండా ఈ ప్రాబ్లం ఉందని తెలియలేదు, ఇట్ వెంట్ ఆన్ టు లేటర్ స్టేజెస్, అలా స్టేజ్ 3 స్టేజ్ 4 అంటారు కదా క్యాన్సర్లో, అలాంటి స్టేజెస్కి వెళ్ళిన తర్వాత హౌ టు యాక్ట్ ఆన్ ఇట్?
1: సో అడ్వాన్స్ అవ్వడం అంటే ఇది కంటిలో క్యాన్సర్ కంటి బయటకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఏదైతే ఆర్బిట్ అంటామో, బోనీ స్ట్రక్చర్ కంటి చుట్టూరు ఉండేది,
0: మిగతా క్యాన్సర్స్ లాగే
1: స్ప్రెడ్ అవ్వచ్చు చుట్టూరు, ఇక్కడ కంటి దగ్గర ఉండే బోన్స్ వరకు వెళ్ళచ్చు. ఇంకా ఇది బ్రెయిన్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుంది, బికాస్ కంటికి బ్రెయిన్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది ఆప్టిక్ నర్వ్ ద్వారా. సో ఈ క్యాన్సర్ ఆ నర్వ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఈజీలీ ఇట్ కెన్ రీచ్ ద బ్రెయిన్ ఇఫ్ నాట్ ట్రీటెడ్. ట్రీట్మెంట్ చెయ్యకపోతే ప్రాణాలు కాపాడడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
0: క్యాన్సర్ అనే జబ్బే అలాంటిది, అది కంటికి వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా దాన్ని ముందుగానే తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు, అలాంటి నయనాన్ని మనం కాపాడుకుందాం. మన కంటిని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుని ఇలాంటి రెటినోబ్లాస్టోమా వంటి వ్యాధుల గురించి అవగాహన అందరికీ కల్పిద్దాము. డాక్టర్ విజిత వెంపులూరు గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి చాలా ముఖ్యమైన రెటినోబ్లాస్టోమా గురించి, దానికి సంబంధించిన విషయాలు అన్నీ మాతో పంచుకున్నారు. ధన్యవాదాలని నమస్కారం.
1: థ్యాంక్ యూ.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన రెటినోబ్లాస్టోమా ఈ అంశం గురించి డాక్టర్ విజిత వెంపులూరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

జనరంజని కార్యక్రమానికి స్వాగతం. జనరంజని కార్యక్రమంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల వివరాలని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. శ్రీకాంత్, మోతే శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, షాన్విత్, ప్రకృతి ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి మనకు మెసేజ్ చేశారు. నమస్తే అండి. నమస్తే. కృష్ణా జిల్లా పెడన నుండి వీరా కనకరావు పార్వతి, మా కోసం ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా మీ అందరి కోసం మంచి పాటలు మేము ప్లే చేద్దాం. బట్ దానికన్నా ముందు చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లన్నీ చదివి, ఆ రిక్వెస్ట్లన్నీ చదివే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్తో ఇవాళ షోకి మనం వెల్కమ్ చెప్దాం. ఉన్నికృష్ణ అండ్ చిత్ర గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్.

మానే సినిమా నుండి ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో ఉన్ని కృష్ణన్, కేఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. 7:30, 36:59 అలా క్రాస్ అయింది స్టూడియో క్లాక్లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. జనరంజని ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. నల్గొండ జిల్లా చందంపేట్ మండలం చిత్రాలయ గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, రామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, నమస్తే, బ్రహ్మరాంబ, మల్లేష్, రామచంద్రం బట్ కర్మాన్ ఘాట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. హాయ్, మై నేమ్ ఈజ్ దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. మీ అందరి కోసం ఎస్పీ బాలు, శ్రీకుమార్ చిత్రపాడిన ఈ పాట ఎంఎం కిరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, జనరంజని ప్రోగ్రామ్ వింటున్నారు. ఈ ప్రోగ్రామ్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయవచ్చు. మా నెంబర్ 0402324082. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్యా, యాష్మిన్, సాదియా, సాహిత్ కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ జిల్లా తాళ్ళ రాంపురం నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని, సహస్ర, వర్షిత్, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలారం నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సమృత, గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, కేఎస్ చిత్రపాడిన ఈ పాట.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: 7:30, 49:25. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. రైట్, జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. జనరంజని సమర్పించే అనౌన్సర్ గారికి నమస్తే. నమస్తే అండి మీకు కూడా. కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణయ్య గౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ చిన్నముంతాల విలేజ్ నుంచి. హలో జనరంజని, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీకు కూడా. హలో. జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుంచి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ హాయ్ అంటూ మెసేజ్ పెట్టారు. హాయ్ అండి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా చిన్నచెర్లపల్లి డాక్టర్స్ కాలనీ నుంచి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, భారత్ కుమార్, అమృతమ్మ. బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్. మీ అందరి కోసం చిత్ర గారు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM జనరంజనే వింటున్నారు. ఆర్జే గారికి నమస్తే. నమస్తే అండి. ఎవరు మెసేజ్ చేశారంటే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్, అలాగే తెలంగాణ రాష్ట్రం రఘునాథ్పుర్ గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న. నమస్తే రంగారెడ్డి జిల్లా. నమస్తే అండి మీకు కూడా. గోపికానగర్ నుంచి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, హాయ్ హవ్ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ ఆర్జే అనౌన్సర్ గారికి. హలో అండి, మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి. వనస్థలిపురం హైదరాబాద్ నుంచి ఈ మెసేజ్. దోర్నాల బాలాజీ, రేణుక గారు అండి. మీ అందరి కోసం ఎస్పీ బాలు పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:15:35 ఎగ్జాక్ట్గా జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ టైంలో మనము శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ముందుగా అన్నమయ్య చిత్రం కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాటను వింటారు. ఈ పాటను కోరిన వారు విలాస్ విలేజ్ బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుంచి గంగాధర శ్రీనివాస్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 8:20:32 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో రైట్. జనరంజని ప్రోగ్రాంలో శ్రోతలు లేఖలు అండ్ ఈమెయిల్ ద్వారా పంపిన కోరిన పాటల్ని మనం వింటున్నాము. నెక్స్ట్ రాజీవ్ గృహకల్ప సూరారం హైదరాబాద్ నుంచి నరసింహాచారి గారు కోరిన పాట వింటారు. మనో గారు, ఎస్ జానకి గారు పాడిన పాట ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. స్టే ట్యూన్డ్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, జనరంజని కార్యక్రమం వింటున్నారు. జనరంజన్లో మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ వెల్దుర్తి. జగిత్యాల డిస్టిక్ నుంచి జాపా భువనేశ్వర్ గారు కోరిన పాట, బంగారు తిమ్మరాజు సినిమా నుంచి KJ యేసుదాస్ గారు ఆలపించిన ఈ పాట.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 8:30, 31 minutes, 36 seconds ఎగ్జాక్ట్గా జనరంజని ప్రోగ్రాం వింటున్నారు. ఎల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భరత్ లాల్ పరదేశి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలుగారు పాడిన ఈ పాటను కోరుతున్నారు.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: 8:37 ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. జనరంజన్లో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మాలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య కోరుతున్న ఈ పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. 8:30, 42 మినిట్స్, 52 సెకండ్స్ ఎగ్జాక్ట్గా. జనరంజని ప్రోగ్రాంలో మీరు వినబోయే నెక్స్ట్ సాంగ్ జమీందార్ చిత్రం కోసం ఘంటసాల గారు పి సుశీల ఆలపించిన పాట. ఈ పాటను కోరినవారు నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని ప్రోగ్రామ్ లో మీరు వినబోతున్న నెక్స్ట్ సాంగ్ కదలడు వదలడు చిత్రం నుంచి బుల్లెమ్మ సౌఖ్యమేన. ఈ పాటని కోరిన వారు వెల్దుర్తి విలేజ్ కర్నూలు డిస్టిక్ నుంచి దుగ్గి నాగేశ్వరయ్య.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం జనరంజని కార్యక్రమం వింటున్నారు. గంగామంగ చిత్రానికి ఘంటసాల గారు పి సుశీల ఆలపించిన పాట వింటారు. నెక్స్ట్ ఆర్జీ రామస్వామి నాయుడు గారు ఈ పాటని కోరారు, విజయనగర్ కాలనీ హైదరాబాద్ నుంచి.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
0: బుర్రని చార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
1: అంటే మోసాలకి చెప్పే బై బై.
2: ఆర్బీఐ అంటుంది
0: చేయండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతీయ తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇవాల్టి జనరంజని కార్యక్రమంలో మీరు వినబోతున్న లాస్ట్ సాంగ్ గుణా రవి కరీమాబాద్ వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి కోరుతున్నారు. అనగనగా ఓ అమ్మాయి చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలు కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్ట్రంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువు ప్రభుత్వం ఈ నెల 15 తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికారిత శాఖ అన్ని రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 17 తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఆశీర్వాదక దియా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రానికి చెందిన 40 సభ్యులు గల ఉపాధ్యాయ 2 బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యా అధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతోంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. ఎల్లుండి గణపతి నవరాత్రుల ప్రారంభం పురస్కరించుకుని హైదరాబాద్లో ఖైరతాబాద్ పరిధిలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఈ నెల 24 వరకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లె ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. రైట్, 10:03, 10 సెకండ్స్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. అండ్ ఈరోజు మనం ప్లే చేసుకుందాం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్లో వచ్చిన, ఈ డికేట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుందాం. అండ్ ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, 0402324082. అండ్ ప్రస్తుతం మనము ఒక అదృపే పాటతో, ఈ డికెట్లో వచ్చిన ఒక అదృపే పాటతో మనం స్టార్ట్ చేద్దాం. ఈ పాటతో ఒక పెద్ద స్టార్ కూడా మనందరికీ అభిమాన స్టార్గా మారిపోయారనమాట. సో లేట్ చేయకుండా ప్లే చేస్తా ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. అండ్ ఈ పాటలో మన హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంటుంది అనమాట విజువల్గా. సో ఆ ప్లేసెస్ని మీరు ఇమాజిన్ చేసుకుంటే ఈ పాట వినిస్తుండండి. అండ్ మర్చిపోకుండా నాకు మెసేజ్ చేస్తుండండి, నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్లో వచ్చిన పాటలని మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో ప్లే చేసుకుంటున్నాం. స్టే ట్యూన్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: 10:08:55 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రాంలో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం. 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్లో, ఈ 10 ఇయర్స్, ఈ డికేట్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ని మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుంటున్నాం. ఇంతకుముందే మనము ఈశ్వర్ సినిమా, బాహుబలి ప్రభాస్ ఫస్ట్ సినిమా హీరోగా, సో ఆ సినిమా నుంచి మనం పాట ప్లే చేసుకున్నాం ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో, ఆర్పి పట్నాయక్ గారు పాడిన పాట. రైట్, ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చెర నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మెసేజ్ చేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాలయ విలేజ్ నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రత్విక్ అండ్ మీ అందరి కోసం కుమార్ సును అండ్ కౌశల్య పాడిన పాట. ఈ పాటని మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు తెలుసా? చక్రి గారు. స్టే ట్యూన్.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. రైట్, 10:14:53 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి మనం సూపర్ ట్రాక్ విన్నాము. రైట్, ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ 10 ఇయర్స్లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా ఈ 10 ఇయర్స్లో వచ్చిన పాటల్లో మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ మనకు మెసేజ్ చేశారు శుభోదయం వివిధ భారతి అంటూ. శుభోదయం అండి. బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, అలాగే వసంత హనుమాన్లు, వసంత హరీష్ హరిణి శ్రీరామ హనుమాన్లు, అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెసేజ్లో ఉన్నారు. నిజామాబాద్ డిస్టిక్ నుంచి మనకి ఈ మెసేజ్ వచ్చింది. నార్కట్పల్లి మండలం నుంచి, నెమ్మాని విలేజ్ నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఆడెపు సంతోష్ కుమార్, సరస్వతి, మానస, సహస్ర, హనీ, కాల్టెక్స్ ఏరియా, బెల్లంపల్లి, ఆదిలాబాద్ నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. రైట్, మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట. అండ్ ఈ పాట విన్న తర్వాత మనకు ఒక హీరో గుర్తుకొస్తాడనమాట. ఈ సినిమాతోని ఆ హీరో మనందరి మనసులో ఒక మంచి ప్లేస్ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. అండ్ ఇండస్ట్రీలో కూడా ఆయనకి స్ట్రాంగ్ ప్లేస్ తీసుకొచ్చింది మనం ప్లే చేసుకుపోయే పాటకు సంబంధించిన సినిమాలో ఉన్న ఆ హీరోకి ఆ సినిమా. స్టే ట్యూన్.
1: What's up? Are you ready to break it down? Yeah! I'm keeping it real.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆర్యా సినిమా నుంచి మనం షాన్ బాండ్ పాట విన్నాము డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారికి ఇండస్ట్రీలో ఒక మంచి స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించిన సినిమా అని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ డైరెక్టర్ సుకుమార్ గారికి కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కదా. రైట్, 10:22:05 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఇవాళ మనం ఎవర్ గ్రీన్ హిట్స్ షోలో 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. తరాలపల్లి గ్రామం కాజీపేట్ మండల్ హైదరాబాద్ హనంకొండ జిల్లా నుంచి బుచ్చయ్య, జరిపోతుల బుచ్చయ్య అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మనకి మెసేజ్ చేశారు. ధనమ్మ, దేవయ్య, సరిత, శ్రీను, వాణి, పాండు, శాన్విక, ఆరుహు, శ్రీహాన్, పులిగిళ్ళ గ్రామం, వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి, అలాగే పాసిగుట్ట హైదరాబాద్ నుంచి ఏకనాథం, మంగ రాకేష్, రాజేశ్వరి గారు మనకు మెసేజ్ చేశారు. సో మీ అందరి కోసం శంకర్ మహాదేవన్ మాల్తీవాడన ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: గుచ్చి చంపేరా.
1: దొంగ దొంగది సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:27:49 ఇవాళ ఎగ్జాక్ట్ గా మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైం బోన్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని ప్లే చేసుకుంటున్నాం. ఈ 10 ఇయర్స్ లో మీరు వినాలి అనుకుంటున్న మీకు నచ్చిన పాటల్ని మాకు మెసేజ్ చేయొచ్చు 0402324082 నెంబర్కి. గుడ్ మార్నింగ్, శుభోదయం. మీకు కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల, అరుణ్, సిద్ధానప, లింగరాజు, సుధీర్, యశ్వంత్, అలాగే

ఏనుగంటి నందిని నరేష్ స్నేహిత స్నేహాంశ్ నిజామాబాద్ నందిపేట్ మండలం. అలాగే ఈ మెసేజ్లో వన్నెల్ అనే ఒక పర్సన్ కూడా ఉన్నారు, కే వన్నెల్ అనమాట. ఓకే, కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాస్ని, వైష్ణవి, నితిన్ భువనగిరి అర్బన్ జిల్లా నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు. అలాగే నర్సింగ్రావు నిజామాబాద్ జిల్లా 300 క్వార్టర్స్ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఇదే పాట మాకు కూడా వినిపించండి. ఏ పాట? రైట్, ఈ టైం బోన్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్. ఇంకొక అదిరిపోయే పాట, శంకర్ మహాదేవన్ అండ్ సుజాత పాడిన పాట మీకోసం. స్టే ట్యూన్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. మనం ఈ రోజు ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన, ఈ డికేట్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. అండ్ ఈ టైం బౌండ్ లో మీరు వినాలి అనుకున్న సాంగ్స్ ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. 0402324082 నెంబర్, ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం ప్లే చేసుకున్న సూపర్ హిట్ ట్రాక్ సంక్రాంతి సినిమా నుంచి, ఎస్ఏ రాజ్ కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో. రైట్, ఎస్ఎం అరవింద్ చారి, లావణ్య, సీతారాం బాగ్ హైదరాబాద్ నుంచి మనకు మెసేజ్ చేశారు. అలాగే బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమా, శ్రీధర్ గౌడ్, కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి. అండ్ ఈ మెసేజ్ లో విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య కూడా ఉన్నారు. గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ ఇంకొక మెసేజ్. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నిజామాబాద్ జానకంపేట్ నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను. అండ్ మీ అందరి కోసం ఇంకొక సూపర్ ట్రాక్ అభిజిత్ సాధన సర్గం పాడిన ఈ అదిరిపోయే పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. భద్రా సినిమా నుంచి టిప్పు, కల్పన పాడిన, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సూపర్ ట్రాక్ మనం విన్నాము. రైట్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం. 10:45 and 30 seconds ఎగ్జాక్ట్ గా ఈ రోజు మనం 2000 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన, ఈ డికేడ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాము. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మనకి మెసేజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి శుభోదయం అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, థ్యాంక్ యూ సార్, బెటర్ వెల్కమ్ అండి. రైట్, మీ అందరి కోసం ఈ డికేడ్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పాడిన పాట మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో. స్టే ట్యూన్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

రైట్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుంచి 2010, ఈ టైం బౌండ్లో, ఈ డికేడ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఈ 10 ఇయర్స్లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ డీటెయిల్స్ని నాకు చాలామంది మెసేజ్ పంపిస్తున్నారు. ఎనీ సాంగ్ అంటూ బుధాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎల్గందుల, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం నుంచి జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి. అలాగే ఎం వెంకటేష్ సేమ్ భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి మనకి మెసేజ్ పెట్టున్నారు. రంజిత్, రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ మీ అందరి కోసం మను రాధికా బన్నా, ఈ సూపర్ ట్రాక్ మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. సీమ సింహం సినిమా నుంచి మనము మను గారు రాధిక గారు పాడిన పాట విన్నారు, రైట్? ఎవర్ గ్రీన్ హిట్స్ 2000 నుంచి 2010 ఈ టైమ్ మోడ్లో వచ్చిన పాటలు మనం ప్లే చేసుకుంటున్నాం. చాలామంది మెసేజ్ చేశారు ఇవాళ, అండ్ అలా మెసేజ్ చేస్తూ ఉండగానే, మెసేజ్ చదువుతూ ఉండగానే మన టైం కూడా ఆల్మోస్ట్ ఇవాళ షోకి ఎండ్ కార్డ్ పడే టైంకి వచ్చేసినాం అన్నమాట. సో అనగానే మన నెక్స్ట్ ఆర్చి కూడా స్టూడియోలో వచ్చేసారు.
1: గుడ్
0: వెల్కమ్
1: మార్నింగ్,
0: వెల్కమ్ వెల్కమ్. వీకెండ్ మోడ్ అంతా కూడా మీలోనే కనిపిస్తుంది, రైట్? స్రవంతి గారు ఆల్రెడీ మన స్టూడియోలో వచ్చేసారు, గుర్తుకొస్తున్నాయి ఈ షోకి చాలా పక్కట్ బందీగా ప్లాన్ వేసుకొని. సో
1: సో మెనీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాళ.
0: అవునా? సో మెనీ. సో 2000 నుంచి 2010 ఎలా అనిపిస్తుంది మీకు? మేము ప్లే చేసుకున్న సాంగ్స్ అన్ని ఇప్పటిదాకా
1: అన్ని కూడా
0: మీ ఫేవరెట్స్ ఏమైనా అందులో సింక్ అయ్యా?
1: ఆల్మోస్ట్
0: ఆల్మోస్ట్
1: ప్రతిదీ కాలు కదిపే సాంగే వేసావు,
0: రైట్? ఓ, గుర్తుకొస్తున్నాయి గురించి మాకేమైనా కొంచెం హింట్ ఇవ్వగలుగుతారా ఇవాళ? ఆహా ఆహా అంటున్నారంటే
1: ఇచ్చేసి వెళ్ళిపోతే మా శ్రోతలతో మేము మాట్లాడుకుంటాం.
0: మాట్లాడుకుంటారా? ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్ గా గుర్తుకొస్తున్నాయి ఈ షోలో చాలా చాలా మంచి మంచి విషయాలు. ఎవరు ఒక మంచి సెలబ్రిటీ గురించి మాట్లాడబోతున్నారు, అండ్ మంచి సినిమా గురించి మాట్లాడబోతున్నారట, అలాగే మంచి టిప్స్ ఇవ్వబోతున్నారట, మంచి పాటలు ప్లే చేయబోతున్నారట. ఇదంతా ఓవరాల్ గా నాకు అలా అలా అలా చెప్తున్నారనమాట. సో ఒక మంచి పకడ్బందీ షోతో రెడీగా ఉన్నారు శ్రవంతి నెక్స్ట్ మార్చి. సో ఇవాళకి మన ఎవర్ గ్రీన్ హిట్స్ షోకి పులి స్టాప్ పెట్టేస్తున్నా నేనైతే. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బ్రిక్స్ 2 రోజుల శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ పాలన, బహువక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్యదేశాల నాయకులు చర్చించనున్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు 6 రోజు సమావేశం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజావిశ్వాసం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా విజయవాడలో పర్యటిస్తున్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 1,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకం పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. రాష్టంలో చేయూత పింఛన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాల్సి సూచించింది. దివ్యాంగుల గుర్తింపు కార్డుల జారీలో రాష్ట్రం ముందంజలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు నమూనాగా స్వీకరించాలని కేంద్ర దివ్యాంగ సాధికార శాఖ అన్ని రాష్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 40 మంది సభ్యులు గల ఉపాధ్యాయ 2వ బృందం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ఫిన్లాండ్లో పర్యటించి విద్య అధ్యయనం చేస్తుంది. కాగా తొలి బృందం విద్యాధ్యయనం కోసం ఈరోజు సింగపూర్ వెళుతుంది. అక్కడ ఈ నెల 19 వరకు పర్యటిస్తుంది. దుబాయ్లో రేపు రాత్రి 8 గంటలకు జరిగే మహిళా ఆసియా T20 కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడతాయి. రాష్ట్రంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేడ్చల్, వికారాబాద్లో భారీ వర్షం పడుతోంది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 11:03 దాటి 23 సెకండ్లు. వీకెండ్ వచ్చేసింది అనగానే రెక్కలు వచ్చినట్లుగా అనిపిస్తుంది కదండి. ఎస్, బట్ దిస్ వీకెండ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటో స్పెషాలిటీ? పండక్కి రెడీ అయ్యే స్పెషాలిటీ. గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ బొజ్జ గణపయ్య విఘ్న వినాయకుడు రాబోతున్నాడు. సో సోమవారం వినాయక చవితి పండక్కి మీరంతా సరంజామా అంతా రెడీ చేసుకోవడానికి ఈ వీకెండ్ వచ్చేసింది అనిపిస్తుంది. వినాయకుని ఆగమనం అంటే దేశం మొత్తం కూడా ఏకమవడం, ప్రతి కుటుంబంలో సంతోషం డబల్ అవ్వడం. ఎస్, మరి పండుగ పనుల్లో మీరుండండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పనుల్లో మేముంటాం, మిమ్మల్ని ఆనందింపజేసే పాటలు మాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శనివారం గుర్తుకొస్తున్నాయిలో మనం డైలాగ్ రైటర్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటాం. ఒక మనిషి మాట్లాడితే అది మాట అవుతుంది, అదే ఒక పాత్ర మాట్లాడితే అది డైలాగ్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ విన్న తర్వాత అది ప్రేక్షకుని గుండెని గనక తాకిందో ఇక అప్పుడు ఆ పాత్ర కనిపించదు. అఫ్కోర్స్ పాత్ర పండుతుంది, పాత్రకు నిండుతనం వస్తుంది, కానీ మైండ్లో మాత్రం డైలాగ్ రైటరే కదులుతాడు. కానీ మరి అలా డైలాగ్ రైటర్ కదిలినప్పుడు సార్ ఏం రాశారు సార్, హ్యాట్స్ ఆఫ్ అని మెచ్చుకుంటారు. కనిపించని ఆ కళాకారుడే డైలాగ్ రైటర్. అలా మనం థియేటర్స్లో ప్రతి డైలాగ్కి చప్పట్లతో మన భావోద్వేగాన్ని కురిపించే డైలాగ్ రైటరే శ్రీ సాయి మాధవ్ బుర్రాగారు. తెలుగు సినిమా డైలాగ్ రైటర్గా ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వీరి గురించి ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైష్ణవ్ వందే జగద్గురుం చిత్రం కోసం శ్రేయ ఘోషాల్, రాహుల్ సిప్లిగంజ్, దీపు పాడిన పాట విన్నారు. ఈ స్మృతి రచనకు మణి శర్మ సంగీతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఒక సినిమాలో విభిన్నమైన పాత్రలుంటాయి, విభిన్నమైన కథ ఉంటుంది. కానీ ఆ పాత్రల్లోంచి వినిపించే మాటలకు ఒక ప్రత్యేకమైన రచనాశైలి ఉంటుంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్ర గురించి మాట్లాడుకుంటున్నాం. సినిమా ఏదైనా అవ్వనివ్వండి, పౌరాణికం అవ్వచ్చు, చారిత్రక నేపథ్యం అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, లేదా సామాజిక నేపథ్యం అవ్వచ్చు, దేశభక్తి అవ్వచ్చు, లేదా మా సినిమా అవ్వచ్చు. కథ ఏదైనా, పాత్ర ఏదైనా, ఆ పాత్రకు సరిపోయే భాషను ఎంచుకోవడం సాయి మాధవ్ బుర్రా గారి స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ఈ సినిమా గురించి ఏం చెప్పాలండి, సినిమా డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఒక ప్యూర్ లవ్ స్టోరీ. కాలం గడిచిపోయిన మనసుల్లో నిలిచిపోయిన జ్ఞాపకాలు, ఆ అనుబంధం, ఆ విరహం, ఆ అల్లరి, అవి పాత్రలు మాట్లాడే మాటలా అనిపించవు. మనం మాట్లాడుకుంటే ఇలాగే వస్తాయేమో మాటలు అన్నట్టుగా అనిపిస్తాయి. జ్ఞాపకాలతో మాట్లాడే ఓ కవిత లాంటి సినిమా, కాలంతో మాట్లాడే సంభాషణలు. ఒక మనసు ఇంకో మనసుని చూస్తున్నట్లుంటుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. దూరం ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గరైనది నాకెప్పుడూ దూరం అవుతూనే ఉంటుంది.

జేబులో ఒక్క రూపాయి లేకపోయినా ఒక అమ్మాయిని ట్రై చేయొచ్చు, కానీ లక్ష్యాన్ని ట్రై చేయకూడదా? లక్ష్యం అమ్మాయి కన్నా బాగుంటుందిరా.

0: మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. నాది అనేది ఒక ఫీలింగ్, అది కొంటే రాదు, వస్తే పోదు. ప్రతోడికి ఒక సిగ్నేచర్ ఉంటుంది, కానీ ఆటోగ్రాఫ్ అందరికీ ఉండదు. కళ్ళు కూడా మాట్లాడగలవని నాకు తెలీదు. నీ కళ్ళు నాతో మాట్లాడేదాకా ప్రాణం పోయినా బ్రతకొచ్చు అని కూడా నాకు తెలీదు. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా. ఇవన్నీ కూడా హీరో శర్వానంద్ వాయిస్లో వింటూ ఉంటే సినిమాలా అనిపించదు, రియల్ లవ్ స్టోరీ చూస్తున్నామా అనిపిస్తుంది. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే కన్నీళ్లు మనకోసం వస్తే ప్రేమవుతుంది. చూడాలి నీ అందాన్ని కాదు, నీలా బ్రతుకుతున్న నన్ను, నాలో ఉన్న నిన్ను వా వా అనిపించేలా ఉంటాయి కదా, నిజమే కదా అనేలా ఉంటాయి ఈ సినిమాలోని డైలాగ్స్ అన్నీ కూడా. మరిన్ని మాటలు, మాటల రచయిత గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ శ్రవంతి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
6: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
7: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
6: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అందరికీ సామాజిక భద్రత, అటల్ పెన్షన్ యోజన. ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 11:24 దాటి 30 సెకండ్లు. గుర్తుకొస్తున్నాయిలో ఇవాళ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనే శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. మాటల తూటాలు ఎలా ఉంటాయండి అంటే, ఇదిగోండి సాయి మాధవ్ బుర్రా గారి డైలాగ్స్ లా ఉంటాయి అని చెప్పొచ్చు. ఆ మాటల తూటాలు కొన్ని సినిమాల్లోని డైలాగ్స్ ఔరా అనిపిస్తాయి. అలాంటి సినిమానే సాయిరా నరసింహారెడ్డి. భారతదేశపు మొదటి సాయుధ పోరాట యోధుడు సాయిరా నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. మెగాస్టార్ చిరంజీవి సాయిరా నరసింహారెడ్డిగా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే, మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారి డైలాగ్స్ ప్రేక్షకుల రక్తం మరిగించేంతగా ఒక్కొక్క మాట తూటాలా పేలింది. స్వాతంత్ర కాంక్షను, తెల్లదొరలపై కసిని మదిలో మాతృభూమిపై ప్రేమను పుట్టించే శక్తివంతమైన సంభాషణలు ఈ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లాయి. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర ఈరోజు మనతోనే మొదలవ్వాలి. ఈ ఒక్క డైలాగ్ ప్రేక్షకుల్లో మాతృభూమిపై ఉత్తేజం నింపడానికి. 6 ఏళ్ల వయసులోనే బుర్రా సాయి మాధవ్ గారు రంగస్థల అరంగేట్రం చేయడం జరిగింది. అందుకేనేమో రంగస్థల రచనలు ఆయన చాలా ఈజీగా, అలవోకగా, ఇంకా పవర్ఫుల్గా రాస్తారు. రంగస్థల కళాకారుడు, స్క్రిప్ట్ డైరెక్షన్ చేశారు, బుల్లితెరపై నటించారు, చాలా సీరియల్స్కి కథా మాటలు అందించిన బుర్రా సాయి మాధవ్ గారికి ఎక్కువగా పేరొచ్చింది మాత్రం మాటల రచయితగానే. సాయిరా నరసింహారెడ్డి చిత్రంలోని పాట విందాం ఇప్పుడు. ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ మాటల రచయిత గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా గారి తొలి సినిమా కృష్ణం వందే జగద్గురు. రంగస్థల కళాకారులు, సామాజిక అంశాల చుట్టూ అల్లిన ఈ కథలో సాయిమాధవ్ గారి సంభాషణలకు విమర్శకులు సైతం విస్తుపోయేలా చేసింది. ఒక్కసారిగా తన తొలి సినిమా ఇండస్ట్రీలోని అందరి చూపు రచయితగా వారి మీద పడింది. బుర్రా సాయిమాధవ్ గారు సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్తారు. ఒక గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల్లో ఉండిపోతాయి. అలా తనదైన అక్షరముద్ర వేసిన సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రా గారు.
1: Action!

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కోసం కెఎస్ చిత్ర, శ్రీనిధి తిరుమల పాడిన పాట అది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక వెంకటేష్ పవన్ కళ్యాణ్లు కలిసి నటించిన చిత్రం గోపాల గోపాల. మానవునికి దేవునిపై నమ్మకం అనే కథాంశంగా రూపొందిన ఈ చిత్రంలోని సంభాషణలు ప్రేక్షకులు ఎంతగానో మెచ్చారు. పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుని పాత్ర పోషిస్తాడు ఈ సినిమాలో. మోడ్రన్ కృష్ణుడు నిజంగా మాట్లాడితే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది సినిమాలోని డైలాగ్స్ విన్నప్పుడు. బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. తప్పు చెడ్డవాడితో, చేతగానివాడితో కాదు మిత్రమా, చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వారిది. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యమేలుతారు. సినిమాలో ఎన్నో మహాభారత విశేషాల్ని, గీతోపదేశాల్ని తన స్టైల్లో రాశారు బుర్రా సాయి మాధవ్ గారు.

ఇక క్రేష్ విజువల్ వండర్ కంచె చిత్రం. ప్రేమ యుద్ధంలో కూడా ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది. కులం అంటే పని, అమ్మతనం ఏ దేశంలో అయినా ఒకేలా ఉంటుంది. ఇలాంటి ఎన్నో గొప్ప డైలాగ్స్, అద్భుతమైన సీన్స్ ఉన్న సినిమా ఇది. వీటన్నింటిలో సూపర్ డూపర్ డైలాగ్ ఏమిటి అంటే, ఇంత విశాల విశ్వంలో కోటాను కోట్ల జీవాల మధ్య మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులు ఎంత, ఒక్క చుక్కలా బ్రతుకుతున్నాం మనం. అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. నిజంగా మూవీ మొత్తం ఈ డైలాగ్లోనే ఉంటుందా అనిపించింది.

0: వారికి ఎలాంటి గెలుపు చావులో విజయం.
1: నిజంగా సాయి మాధవ్ బుర్రా గారి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రైటింగ్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. హరిబాబు సీతల ప్రేమ కథని, యుద్ధాన్ని ప్యారలల్ గా చూపిస్తారు. కథ ఎండ్లో ఈ రెండూ కనెక్ట్ కూడా అవుతాయి. ఈ సినిమా వల్ల డైరెక్టర్ క్రిష్ గారికి ఎంత పేరొచ్చిందో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి అంతే పేరొచ్చింది. ఇక రాజుగారి గది కామెడీ హర్రర్ జోనర్. ఇందులో కూడా సంభాషణలు కీలక పాత్ర పోషించాయి. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ అయినా, గౌతమి పుత్ర శాతకర్ణి అయినా సంభాషణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. గౌతమి పుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ గారి స్టామినాకి తగ్గ డైలాగులు ఫ్యాన్స్ ని సంపూర్ణంగా అలరించాయి. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష, శరణమా రణమా, బడుగు జాతి కాదు తెలుగు జాతి, అధములము కాదు ప్రథములము, ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం వేదభూమి వేరులం.

అలా బాలురా భానుడా అన్న చందాన శాతకర్మి ఎదుగుతున్నాడు. అమర శాతవాహనుల ఆశలు, ముక్కోటి దేవతల ఆశీసులు, తల్లి గౌతమి బాలాశ్రీదేవి ఆశయాలు కలిసి దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు.

0: జయ హో శాతకర్ణి సార్వభౌమ, జయ హో, జయ హో శాతకర్ణి సార్వభౌమ, జయ హో.
1: అప్పుడే పట్టాభిషక్తుడైతే మరి పెళ్ళో వస్తున్నా, వస్తున్నా అక్కడికే వస్తున్నా.

0: ఇంత దిష్టి తీశాక కష్టమెందుకుంటుంది మిత్రమా? లేదు లేదు, ఇన్నేళ్లకి ఇన్నాళ్లకి ఆ జంటకి కష్టం ఎదురయ్యింది.
1: సాటి రాజుల దరంగా యువరాజులతో చే దొంగ, బిడ్డల బతుకుల బెంగాదలతో యుద్ధమంట
0: బెదరంగా. చుట్టుపక్క రాకుమారుల్ని ఎత్తుకెళ్లి నా మీద యుద్ధానికొస్తే మీ బిడ్డల్ని చంపుతానని రాజుల్ని బెదిరిస్తున్నాడా నెహబాణుడు? ఈ హెచ్చరిక సాతకరుణుల వారిదాకా వెళ్ళిందా?
2: అమ్మా సీఎం తీర్థంగా ఖండాలన్నీ కలుపంగా, జైత్రయాత్రలో భాగంగా దూతను పంపెను ధర్మంగా.
0: ఓ నెహబాణ, నీ కత్తిని మా దూతకిచ్చి శరణు వేడితే మాకు సామంతుడిగా బ్రతకనిస్తానన్నాడు శాతకర్మి. అప్పుడు ఆ పాపి నెహబాణుడేమన్నాడు?

0: ఆశ్చర్యం ఆశ్చర్యం! అజేయుడు, అపరాజితుడు, అవక్ర పరాక్రముడైన శాతకర్మి మహారాజు గన్న బిడ్డను శత్రువుకు అప్పగించడానికి ఒప్పుకున్నాడా? మేము నమ్మం. కాని నిజం, ఆ మహారాజు ఆంతర్యమేమిటో ఆ అంతర్యామికే తెలియాలి.
1: అయ్యో, మరి ఆ తల్లి వాసిష్ఠీదేవి ఏమవునో కదా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో గుర్తుకొస్తున్న ఈ సాటర్డే స్పెషల్ డైలాగ్ రైటర్ శ్రీ సాయి మాధవ్ బుర్రా గారి గురించి. ఖైదీ నెంబర్ 150 సామాజిక అంశాలు, చిరంజీవి స్టార్డమ్ ను మేళవించి పదునైన డైలాగ్స్ రాసి మెగా మార్క్ క్రియేట్ చేసుకున్నారు సాయి మాధవ్ బుర్రా గారు. ఇక సాయి మాధవ్ బుర్రా గారికి మంచి

పేరు తెచ్చిపెట్టిన మరొక సినిమా నాగశ్విన్ తెరకెక్కించిన మహానటి సావిత్రి. జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మహానటి. ఇందులో సంభాషణలు ప్రత్యేక ఆకర్షణ. పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఆ పాత్రే మాట్లాడుతున్నట్టు అనిపించడం. నటనతో సావిత్రి గారితో పాటు ఆమె భావాలకు స్వరం ఇచ్చిన సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, సావిత్రి వ్యక్తిగత జీవితంలో ఎదురైన భావోద్వేగాలు, ఒంటరితనం, ఒడిదుడుకులు, ఇవన్నీ కూడా సంభాషణల రూపంలో చెప్పేటప్పుడు పెద్ద పెద్ద భారీ పదజాలం కాకుండా మనసుకు తాకి సహజమైన భావాలుగా పదాలను ఉపయోగించారు. ఇంతటి సెన్సిబుల్ సినిమాకు మాటలు రాయడం కత్తిమీద సామే. ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా దర్శకుని ఆలోచనలకు 100% తన కలం గళం వినిపించగల రచయిత అనిపించుకున్నారు సాయిమాధవ్ గారు.

0: సాధారణ భావాన్ని సాహిత్యపు స్పర్శతో చాలా సహజమైన మాటల్లో అర్థవంతంగా చెప్పే గొప్ప రచయిత సాయిమాధవ్ బుర్రా గారి గురించి తెలుసుకుంటున్నాం. ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో గొప్ప రచయిత చేతిలో ఉన్న కలం పాత్రకు జీవం పోస్తుంది, సన్నివేశానికి శక్తినిస్తుంది, నటుని స్వరానికి అర్థమిస్తుంది, ఇక ప్రేక్షకుని జ్ఞాపకాల స్మృతిలో ఆ మాటల్ని నిలిచేలా చేస్తుంది. సినిమాని మర్చిపోయినా డైలాగులు మాత్రం మన జ్ఞాపకాల స్మృతిలో అలా ఉండిపోతాయి. అలా తనదైన అక్షరముద్ర వేసిన సంభాషణల రచయిత సాయిమాధవ్ బుర్రాగారు. ఇక రౌద్రం, రణం, రుధిరం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీకి డైలాగ్స్ రాశారు వీరు. ఒక్కసారి మరి దర్శక ధీరుడు రాజమౌళి గారి కన్ను పడిందంటే ఇక ఆ రచయితకు తిరుగు లేదని చెప్పాలి. అందరి నమ్మకాన్ని 100% న్యాయం చేశారు. తెలుగు భాష పట్ల అత్యంత ప్రేమ భక్తి ఉన్న బుర్రా సాయిమాధవ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రశ్రేణి రచయితల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఏ సినిమాకి డైలాగ్స్ రాసినా ఆ సినిమాకి సందర్భోచితమైనటువంటి డైలాగ్స్ ని రాస్తూ మంచి చిత్రంగా మార్చుతున్నారు. కథ సన్నివేశానికి తగ్గట్టుగానే డైలాగ్ రాస్తారు గాని ప్రత్యేకించి పంచ్ డైలాగ్స్ల కోసం ట్రై చేయరు వారు. ట్రిపురాల్ విషయంలో కూడా సాయిమాధవ్ గారు చాలా సంతోషించిన విషయం ఏమిటి అంటే తన కన్న తల్లి కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి సంభాషణ రాసిన తర్వాత చాలా బాగున్నాయి నాయన అని కాల్ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ RRR సినిమాకి బాగుంది నాయన అని ఫోన్ చేసి మరీ చెప్పారట. ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక మనిషికి.
1: భీమా, నెనుగన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నా, వినబడుతుందా?
0: కొమరం భీమ్ డైలాగ్స్, సీతారాం డైలాగ్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ నిశ్శబ్దం వహిస్తుంది వారి కలం. ఎక్కడ రైజ్ అవ్వాలో అంటే ఆవేశభరిత సన్నివేశాల్లో అంతే ఆవేశంగా వారి కలం ఝురిపెస్తుంది. సాయిమాధవ్ బుర్రా గారు ఇలాగే మంచి రచయితగా కొనసాగాలని కోరుకుంటూ ఇదండి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: చిత్రం కోసం కాలభైరవ పాడిన పాట అది. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండీ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటారు. మనుషులకు మంచి అలవాట్లుంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ చెడు అలవాట్లను తగ్గించుకుంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని మరింత అందంగా మార్చుకుంటూ భగవంతుడిచ్చిన ఈ అందమైన జీవితాన్ని మరింత గొప్పగా మార్చుకోవాలి. మన గురించి ప్రపంచం ఏమనుకుంటుందో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రపంచం మనల్ని ఎలా గుర్తించుకోవాలనుకుంటున్నారో మాత్రం దానికి పునాది మన చేతుల్లోనే ఉంది. ఏమంటారు? అలాంటి వారి జీవితంలో వారు చేసినటువంటి మంచి మంచి పనుల్ని, వారి ఆలోచనల్ని తెలుసుకుని చైతన్యం పొందేలా చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. ఒక సాధారణ వ్యక్తి చేసిన అసాధారణమైన పని ఈరోజు చరిత్రలో తనకంటూ ఒక పేజీ లిఖించబడింది. మనం ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడుకునేంత గొప్ప పని చేసినటువంటి ఆ వ్యక్తి గురించి తెలుసుకుందాం, స్ఫూర్తిని పొందుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

12:13 దాటి 10 సెకండ్ల స్టూడియోస్లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. పరమశివుని అనుగ్రహం పొంది గంగను నేలకు తెచ్చిన భగీరథుని కథను మనం పురాణాల్లో విన్నాం. భార్య మరణానికి కారణమైన కొండను తొలచిన దశరథ్ మాంఝీ కథ కూడా మనందరికీ తెలుసు. అలాంటి కథే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తిది. స్వలాభం కోసం కాకుండా ఊరి కోసం ఒక్కడే మహత్తర కార్యం చేపట్టి ఒకటి కాదు, రెండు కాదు, 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 కిలోమీటర్ల కాలువను త్రవ్వాడు కెనాల్ మ్యాన్గా పిలవబడుతున్న బీహార్కి చెందిన లాంగీ భుయాన్.

బీహార్ గయా జిల్లాలో ఒక మారుమూల గ్రామం కోథిలావా. అక్కడ మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రజల జీవనాధారం కేవలం వ్యవసాయం, ఇంకా పశుపోషణ. అది కూడా ఏడాదికి ఒక్క పంటే పండుతుంది.

అంటే ఈజీగా చెప్పండి, కాదు కదా, చాలా శ్రమతో కూడుకున్న పని. మనమైతే ఏం చేస్తాం, ఊరి వాళ్ళందరినీ ప్రోగు చేస్తాం, ముందు ఈ విషయాన్ని చెప్తాం, ఆ తర్వాత ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాం, వారొచ్చి అంటే ఎవరో వచ్చి ఈ పని చేస్తారు అనుకుంటాం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించలేదు లోంగి భూయ. మరేం చేశాడు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనతా గ్యారేజ్ చిత్రం కోసం యాజిన్ నిజార్, నేహా భాసిన్ పాడిన పాట విన్నారు. రామ్ జోగేష్ శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేయండి.

0: చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నాన్న ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఒకటి కాదు, రెండు కాదు, 30 సంవత్సరాలు అవిశ్రాంతంగా 3 కిలోమీటర్ల కాలుప త్రోవినటువంటి కెనాల్ మ్యాన్ గా పిలువబడుతున్న బీహార్ కి చెందిన లోంగి భుయాన్ గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందరూ వలస వెళ్లిపోతున్నారు ఊర్లోని వాళ్ళు. కొందరు ఏమీ చేసుకోలేక పేదవాళ్లుగా మారిపోయి ఉన్నప్పుడు లోంగి బుయ్యాకి మాత్రం, ఎందుకిలా, నా ఊరికి కూడా నీళ్ళొస్తే బాగుంటుంది కదా అని ఎక్కడో ఉన్న నీళ్లను చూసి, ఈ నీళ్లు కాస్త దూరం ఉన్న నా ఊరికొస్తే బాగుంటుంది కదా, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరి బుయ్యా ఒక్కడే ఇలా ఆ నిర్ణయానికి నడుం బిగించాడు. గ్రామంలో కూడా ఎవ్వరికీ ఈ విషయం చెప్పనేలేదు. గ్రామస్తుల సాయం తీసుకోకుండా కాలువ త్రవ్వడం ప్రారంభించాడు. ముందు ఇది చూసిన వాళ్లందరూ ఏంటి ఇతనికి పిచ్చి పట్టింది అని ఆట పట్టించారు, ఎగతాళి చేశారు. కొందరైతే నీ వల్ల అయ్యే పనే కాదు, వదిలే అన్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దృఢ సంకల్పంతో శ్రమించి గ్రామంలోని చెరువు వరకు 3 కిలోమీటర్ల కాలువని త్రొవ్వాడు. దీనికి 30 సంవత్సరాలు పట్టింది. బీడువారిన పంట పొలాలను పచ్చగా చేయాలన్న సంకల్పంతో 30 ఏళ్లపాటు చెమటోడ్చి 3 కిలోమీటర్ల వరద కాలువ ఏర్పాటు చేసిన కెనాల్ మ్యాన్ అని ఈరోజు తనని పిలుస్తున్నారు. 30 ఏళ్లు రెండవ మనిషి సహాయం లేకుండా ఒంటి చేత్తో ఊరికి నీళ్లు రప్పించాడు. ఈ బీహార్ భగీరథుణ్ణి ఎంతని ప్రశంసించాలి, ఏమని పొగడాలి. అప్పట్లో రాజులు చక్రవర్తులు నీటి నిల్వల కోసం కాలువల్ని త్రవ్వించేవారు. కొందరు చక్రవర్తులు చరిత్రల్లో కట్టడాల్ని ఎంతో బాగా అందంగా కట్టారు. వాటన్నింటికంటే నిస్వార్థంగా ఊరి కోసం, తన మనుషుల కోసం, మూగ జీవాల కోసం పరితపించిన లోంగి భుయాన్ అందరికీ ఆదర్శప్రాయుడే కదండి. దశరథ్ మాంచి మౌంటైన్ మ్యాన్ గా 22 సంవత్సరాలు కష్టపడి 360 ఫీట్ల రోడ్ని సింగిల్ హ్యాండెడ్ గా కొండ మొత్తాన్ని తవ్వి తన కోసం తీసుకొచ్చి ఆ కష్టం ఇక ఆ ఊర్లో ఇంకెవరికి రాకూడదని, తనకొచ్చిన కష్టం ఇంకెవ్వరూ అలాంటిది అనుభవించకూడదని అలా సింగిల్ హ్యాండెడ్ గా ఒక కొండ మొత్తంతో వేసి ఒక రోడ్డు నేర్పరిచాడు. అదే జిల్లా, అదే గ్రామానికి చెందినటువంటి లోంగి భుయాన్ కూడా దశరథ్ బాటలోనే నిలిచాడు. అతనికి ఏమైనా 100 మంది టీం ఉన్నారా? సరైన ఎక్విప్మెంట్ ఉందా? ఒక్కడే 3 కిలోమీటర్లు ఎలా త్రవ్వుంటాడు? దాన్ని అంటారు సంకల్ప బలం. ఆయన సంకల్ప బలం గొప్పది కాబట్టి ఇలాంటి మహనీయులే చరిత్రను రాస్తారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం వారి గురించి ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం హరిచరణ్ శ్రేయ ఘోషాల్ పాడిన పాట అది. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో బీహార్ కి చెందిన లాంగి భుయాన్ గురించి తెలుసుకున్నాం కదా. ఒక సమస్యను చూసి, పైగా అది ఊరి సమస్య అయితే, నాకెందుకులే, ఎవరో ఒకరు వస్తారులే చేస్తారులే అని అనుకోవడం కామన్. కానీ ఆ సమస్యకు నేనే పరిష్కారం అవుతాను, నేనే పరిష్కారం చూపుతాను అని ముందడుగు వేయడం, అది కదా డిఫరెంట్. డిఫరెంటే కాదు, అసలైన గొప్పతనం. పెద్ద పెద్ద మార్పులు పెద్ద పెద్ద మనుషుల వల్లే రావు. పెద్ద సంకల్పం ఉన్న సాధారణ మనుషులు కూడా చరిత్ర సృష్టించగలరు. సాధనాలు చిన్నవైనా తన సంకల్ప బలం పెద్దది. ఒక్కరోజు చేసిన పని గొప్ప ఫలితాన్నివ్వకపోవచ్చు, ఒక్క అడుగు వేసినంత మాత్రాన గమ్యం చేరకపోవచ్చు. కానీ ఒక అడుగు, ఒక ప్రయత్నం, కొంచెం కొంచెంగా వచ్చే పురోగతి, అదే ఒకరోజు గొప్ప మార్పుగా మారుతుంది. తన చేతిలో ఉన్న పారా గుణపం ఆ ఊరి జీవితాన్నే మార్చగలిగితే, మన చేతిలో ఉండే చిన్న ప్రయత్నం మన జీవితాన్ని ఎందుకు మార్చలేదు? ఇదే లాంగి భుయాన్ మనందరికీ ఇచ్చే గొప్ప స్ఫూర్తి. ఇదండి ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రావంతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: భారత్ ఇకోనామిక్ బ్రిడ్జ్ బనా రహా 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఔర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పురబ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయా, సామరస్యల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల

వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య పరిశోధన సంస్థ నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్ట్రాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీటి మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000కు చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికుల ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులొచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. 2వ సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 ఓడించి భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 131 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు

0: జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్ లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 12:40 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం.

0: మా ఇంటి బంగారం చిత్రం కోసం చిన్మయీ శ్రీపాద పుణ్య సెల్వ పడిన పాట విన్నారు. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్స్ పాడిన పాట విన్నారు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

గుంటూరు కారం చిత్రం కోసం సంజిత్ హెగ్డే, ఎస్ఎస్ థమన్ పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు ఎస్ఎస్ థమన్ సంగీతం. లియో చిత్రం కోసం శ్రీకృష్ణ సాయి చరణ్ భాస్కర్ పాడిన పాట, శ్రీనివాసమౌళి రచన, అనిరుద్ధ రవిచందర్ సంగీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు.
1: వీరమణి గంటనే

ఇరుముడి చిత్రం కోసం డప్పు శ్రీను పాడిన పాట. గీతరచన చౌడం శ్రీనివాసరావు, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

సాయి అభ్యంకర్ స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. డూడ్ చిత్రం నుంచి ఆకాశవాణి. సమయం 1:10. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు ప్రారంభమైన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని వివిధ మహానగరాలు, పట్టణాల పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత పటిష్ట పాలన కోసం ఈ చట్టాన్ని తెచ్చామని మంత్రి చెప్పారు. చిన్నపాటి నేరాలకు శిక్షలు తగ్గించి జరిమానా విధించేలా సవరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. పాలనలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని చెరువులు, నాలాలు, నీటి వనరుల ఆక్రమణలను ఎంతమాత్రమూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. ఆక్రమణదారులపై హైడ్రా చట్టపరంగా వ్యవహరిస్తుందని చెప్పారు. స్థలాలను ఆక్రమించుకుని తర్వాత క్రమబద్దీకరించుకునే విధానానికి ఇక మీదట అవకాశం ఉండబోదని మంత్రి తెలిపారు. ప్రధానంగా రాజధాని హైదరాబాద్లో అక్రమ కట్టడాల తరలింపుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పౌరుల వాదనలు వినేందుకు అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. హైదరాబాద్ నగరమంటే కేవలం భవనాలు, ఫ్లైఓవర్స్ కాదని, పచ్చదనం కూడా ప్రధానమని చెప్పారు. వాయు, జల, శబ్ద కాలుష్యాల నివారణకు మరిన్ని చర్యలు తీసుకోవలసి ఉందని, ఇందుకు ప్రజా సహకారం అవసరమన్నారు. పర్యావరణం, పచ్చదనం కోసం రాష్ట్ర బడ్జెట్లో 10% కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. నాటిన మొక్కల్లో కనీసం 30% బతికేలా చర్యలు చేపట్టవలసి ఉందని ఆయన అన్నారు. విప్పాది శ్రీనివాస్, సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యులు దానం నాగేందర్, బీజేపీ సభ్యులు పాయల్ శంకర్లు ఈ చర్చల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. సవరించిన నిబంధనలపై కలెక్టర్లకు, వ్యాపారులకు విస్తృత అవగాహన కల్పిస్తామని ఈరోజు శాసనసభలో తెలిపారు. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రజావిశ్వాస చట్టం తీసుకొచ్చామని, దీనివల్ల చిన్న, సన్నకారు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈరోజు శాసనమండలిలో చెప్పారు. యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి శాస్త్రీయ శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని సభ్యులు బల్మూరి వెంకట నరసింగరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రీయింబర్స్మెంట్, 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై చర్చిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. పర్యావరణాన్ని కాపాడేలా వినాయకుడి మట్టి విగ్రహాల్ని ప్రోత్సహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత అధికారులకు సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వినాయక మండపాల ఏర్పాటును ఆమె ఈరోజు తనిఖీ చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందిని ఆదేశించారు. వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులు, పోలీసులు అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.
పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 నెంబర్కు సమాచారం అందజేయాలి.

0: ఆకాంక్షలు అమల్లో ఉంటాయని, ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. వనపర్తి జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. మండపాలపై డీజేలకు అనుమతి లేదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు పాటలు పెట్టడం నిషిద్దమని తెలిపారు. సీసీటీవీ కంట్రోల్ రూంను ఎస్పీ ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలో పంపిణీకి 2000 వినాయక మట్టి విగ్రహాలను రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందజేసిందని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి అబ్దుల్ నద్దీం తెలిపారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలు పూజించాలంటూ కోరారు. దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉన్న కేసులను కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జ్ శివకుమార్ సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ప్రతి ఒక్క కక్షిదారుడు భావించాలని చెప్పారు. కరీంనగర్ న్యాయ సేవా సదన్ కార్యాలయ జాతీయ లోక్ అదాలత్లో ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు సాయంత్రం వరకు మేము కరీంనగర్ యూనిట్ లో 8 బెంచ్లు మరియు హుజూరాబాద్ లో 3 బెంచ్లని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. పార్టీస్ సాయంత్రం వరకు ఈ రాజీ రికార్డ్ చేయించుకోవడానికి కోర్టును అప్రోచ్ అయ్యి రికార్డ్ చేయించుకోవచ్చు. ఇది అందరికీ కూడా సుగమమైన మార్గం కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సింది కోరుకుంటున్నాము.
0: రాష్ట్రంలో ఈ రోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కేంద్రంలో ఈ ఉదయంతో ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం 62.3 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఈరోజు ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. తిర్యాని, కెరమెరి, వాంకెడి బెజ్జూర్, పెంచికలపేట, చింతల మానేపల్లి మండలాల్లో పలుచోట్ల వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. రేపటి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం, వట్టివాగు ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ నీటిపారుదల శాఖ ఈఈ గుణవంతరావు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో దయ్యం నుంచి వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక ఎండిపోయే పంటలకు దీంతో ఉపశమనం లభించినట్లవుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మిడ్ మానేరులోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి 1709 క్యూసెక్కులు వస్తోందని, 170 క్యూసెక్కులు అవుట్ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 21.378 టీఎంసీల మేర నీరు చేరుకుంటోందని అధికారులు వెల్లడించారు. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. నిర్మల్ జిల్లాలో 89 అంగన్వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీసీ మహిళలకు ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కోసం అర్హులైన వారు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు 6వ రోజు ఇరు సభలు కొనసాగుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రజావిశ్వాసం చట్టం బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 1:20 దాటి 15 సెకండ్లు. మీరు వింటున్నారు షో టైం. షో టైం లో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం మీకు తెలిస్తే 0402324

దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట విన్నారు. చంద్రబోధ్ సాహిత్యం, చక్రి సంగీతం. అడిగి అడగలేక ఒక మాటే అడగనా, కాదు కాదు, నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం కూడా చెప్తారు, దానికి నాకేమీ సిగ్గుపడడానికి అవకాశం ఏం లేదు. బ్రిక్స్ అంటే కొన్ని దేశాల సమావేశం కాదు. మీ అందరికీ తెలుసు, ఈరోజు రేపు బ్రిక్స్ సమావేశం జరుగుతోందని. మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలు, అవకాశాలు, ఆవిష్కరణలు ఇవన్నీ కూడా ఒకే వేదికపైకి రావడమే బ్రిక్స్. ఇప్పుడు ఈ వేదికకు మన భారతదేశం ఆతిథ్యమిస్తోంది. మారుతున్న ప్రపంచ ఆర్థిక రాజకీయ సమీకరణాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతు ఎంత బలంగా వినిపించబోతుంది అన్న ప్రశ్నకు సమాధానం మనకు బ్రిక్స్లో దొరుకుతుంది. అయితే ప్రశ్న ఏమిటి అంటే, 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? వాటి పేర్లు చెప్పక్కర్లేదు, నంబర్ పంపించండి 0402324052 మా నెంబర్. ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చదువుదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, మరి ఆన్సర్స్ వస్తూనే ఉన్నాయి. అడిగిన ప్రశ్న ఏమిటి అంటే 2026 నాటికి బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని ఆన్సర్ పంపించినటువంటి శ్రోతలు ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, అప్పలరాజు పెడానా, కనకారావు పెడానా, బుదాన్ పోచంపల్లి, భోగ మార్కండేయ, మాధవి ఆంజనేయులు, బుదాన్ పోచంపల్లి, నేదునూరి కళ్యాణ్చారి, ఇంకా మొహమ్మద్ జైనుద్దీన్, హైదరాబాద్ కొండాపూర్ నుంచి మాలతీ కృష్ణ, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గణేష్ వేదవతి, దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు పి నాగభూషణ్ రావు, నాగ్పూర్ నుంచి ఇంకా పీర్జాదిగూడ శ్రీనివాస్, ఎస్కే జానీ, బంజారాహిల్స్, బుజ్జి, హుడా కాలనీ, దోర్నాల బాలరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తిప్పర్తి చిలకమర్రి ఉపేంద్ర, బాలాజీ భువనగిరి నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, అనిల్ కుమార్ గద్వాల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్లు సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు రైట్ ఆన్సర్ పంపించారు, బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే బ్రిక్స్ లో 2026 నాటికి ఉన్న సభ్య దేశాలు 11. అవి ఏంటి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా యుఏఈ, ఇంకా ఇండోనేషియా. అయితే ఈ బ్రిక్స్ ఈ నెల 12-13 తేదీన మన దేశంలోనే జరుగుతోంది. మన దేశమే బ్రిక్స్కి ఆతిథ్యం ఇచ్చింది. ఎస్, మరి రెండవ ప్రశ్న అడగాలి అంటే ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. రైట్ ఆన్సర్ పంపించిన మరొక్క శ్రేత పేరు లక్ష్మణ్ పోతుల, ఇన్సాయిపేట, కామారెడ్డి జిల్లా.

ఎస్, మరి షో టైంలో ఇందాకటి ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన ఒక నలుగురు శ్రోతలు మిగిలిపోయారు. నాగనాథ్ గుప్తా, నిజామాబాద్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం, నెమ్మాని నుంచి పున్న వెంకటేశం, అండ్ జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్. హ్యాపీ. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్నకి సిద్ధంగా ఉండండి ఆన్సర్ చెప్పడానికి. వారణాసిలో మహిళ మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం అంటే థీమ్ ఏమిటి? వారణాసిలో మహిళా మరియు శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మా 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం థీమ్ ఏమిటి? ఆన్సర్ పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 0402324085 నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆన్సర్ పంపించండి.

డాడీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. శ్రీనివాస్ సంగీత సాహిత్యానికి ఎస్ రాజ్ కుమార్ సంగీతం అందించారు. మీ ఆన్సర్స్ చూస్తూ నేను తడబడిపోతున్నాను. షో టైం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. నేను మీ ఆర్జే శ్రవంతి. ఎస్, మరి ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చాలా మంది పంపించారు. మేబీ ఒకరిద్దరు పేర్లు మిస్ అవ్వచ్చు, కోపగించుకోకండి అండ్ డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, బిహెచ్ఎల్ నల్లగొండ నుంచి, శేరిలింగంపల్లి నుంచి పానుగంటి రవి రైట్ ఆన్సర్ పంపించారు. బాలకృష్ణ నర్సంపేట నుంచి, భాను మియాపూర్, భూమిదేని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, నెమ్మాని పున్న వెంకటేశు, కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్చారి, నందిపేట నుంచి వెంకటేష్, వెంకన్న బెల్లంపల్లి, బ్రహ్మయ్య కర్నూలు, ఉమ్మడ మొహమ్మద్ జైనుద్దీన్, మూసాపేట నరేష్, గజ్వేల్ షేర్ల వెంకటేష్ అండ్ సిహెచ్ హనుమంతరావు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మేబీ కొంతమంది నేను మిస్ అయిపోవచ్చు, కానీ రైట్

ఆన్సర్ పంపించినందుకు మిమ్మల్ని మీరు శుభాష్ అనుకోండి. బిఎన్ రెడ్డినగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, ఇంకా పుట్టపాక మిర్యాల తిరుమలయ్య రైట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ విజయ్ కుమార్ గారు, ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్, అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి, ఇంకా దస్తగిరి సంధ్య కూడా రైట్ ఆన్సర్ పంపించింది. పుట్టపాక నుండి భవాని వెంకట్ రైట్ ఆన్సర్ పంపించలేదు. చూసారా, అలా చదివేశాను. దోర్నాల బాలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. చోడవరపు సాయి మాన్విత గీతానగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించింది. ఇంకా పీర్జాది కూడా శ్రీనివాస్, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల గ్రామం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా రైట్ ఆన్సర్ వీరు పంపించారు. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. పేర్లు చదవడం అయిపోయింది, ఇంకా పంపిస్తూనే ఉన్నారు. అప్పలరాజు పేడన నుంచి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వారు నిజామాబాద్ నాగ్నాథ్ గుప్తా రైట్ ఆన్సర్. ఒక్కరి పేరు చదవకపోయినా కోపం వచ్చేస్తోంది కదా. చంద్రశేఖర్ నగర్ నుంచి అనిల్ కుమార్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, జైనుద్దన్ గారు అండ్ సేమ్ ఉమ్మడి నుంచి దివాకర్ విమల గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, మరి ఆన్సర్ ఏంటో చూద్దాం. వారణాసిలో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026 తొమ్మిదవ ఎడిషన్ యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటని అడిగాను. హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మదారీ. 2026 సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సరైన సమాధానం హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ. మరి నెక్స్ట్ ఒక పాట విందాం, ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన పాట విన్నారు. శ్రీనివాస రచనకు మణిశర్మ సంగీతం. ఎస్, షో టైం వింటున్నారు. నిజంగా షో టైంలో పాల్గొంటున్న మా ఎనర్జెటిక్ లిజనర్స్కి సలాం సలాం. ఈ షో ముఖ్య ఉద్దేశం ఎస్ మిమ్మల్ని నిజంగా షోలో ఇన్వాల్వ్ చేయడమే ఒకటి, మరింకో విషయం ఎట్ ద సేమ్ టైం మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం. అంతే కదా, మనం మన బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉన్నాయో మనమే తెలుసుకుంటున్నాం. నిజంగా మీరు నిజంగా నిజంగా నిజంగా గ్రేట్ అండి. మీరంతా స్కూల్ కాలేజీలకు వెళ్ళేవారు అందరూ కాకపోవచ్చు, అయినప్పటికీ స్టిల్ మీరు వాళ్ళకంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మనం ఒక విషయం తెలుసుకుంటున్నాం అన్న ముఖ్య ఉద్దేశం మీ మనసులో ఉంచుకోండి. ఒకవేళ పేరు చదవకపోయినా కోపం రాదు. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ FTITTPను మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? ప్రశ్న మరొక్కసారి, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ FTITTPను మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? ఆన్సర్ పంపించండి 0402324082.

0: కావాలి, ఇలాగే మీ అందరి నుండి ఆకాశవాణికి ప్రేమ కావాలి. ప్రేమ కావాలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ పాడిన పాట, అనంత శ్రీరామ్ సాహిత్యానికి అనూప్ రుబెన్స్ సంగీతం అందించిన పాట విన్నారు. ఎస్ మరి, నేనడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చాలామంది ఈ లాస్ట్ మినిట్లో ఎక్కువగా పంపించారు. ఎస్, చదివేద్దాం పేర్లు. రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, భాను మియాపూర్ నుంచి, వాసం పావని బోరవండ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్, బాలకృష్ణ నర్సంపేట్ నిజామాబాద్, వీక్లీ బజార్ మురహరి యశోద, ఆదిలాబాద్ గంగారెడ్డి, భూమిదేని లక్ష్మీనారాయణ అమ్మనకుర్తి, మాధవి ఆంజనేయులు, చోడవరపుండ్ర రమాదేవి, దోర్నాల బాలరాజు, అప్పలరాజు పెడాన, వెంకన్న బెల్లంపల్లి, చింతా శ్రీనివాస్ షాపల్లి, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా దస్తగిరి సంధ్య, రైట్ ఆన్సర్ బుజ్జి హుడా నుంచి, హుడా కాలనీ నుంచి, కనకరావు పెడన నుంచి, భోగ మార్కండేయ, ఇంకా బిజ్లీ వెంకటేష్, అండ్ లాస్ట్ మినిట్ పంపించిన వాళ్ళ పేర్లు పుట్టపాక నుంచి భవాని వెంకట్, అండ్ ఆర్మూర్ నుంచి రాధ, శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, బిఎన్ రెడ్డి నగర్ నుంచి, మౌనిక బాలు, ఎస్, ఇంకా రంజిత్, కాదు కాదు వీళ్ళ పేరు రాయలేదు, మీ పేరు రాయలేదండి. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి గారు అన్నారే కానీ, నందిపేట నుంచి వెంకటేష్, అండ్ సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎవరైనా ఒకటి రెండు మిస్ అయ్యి ఉండొచ్చు, ఐఎమ్ రియలీ వెరీ సారీ. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. ఉమ్మేడ నుంచి దివాకర్, విమల రైట్ ఆన్సర్ పంపించారు. నాగభూషణ్ రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను. వాసం పావని బోరబండ చదివేశాను. ఎస్, మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, నేను అడిగిన ప్రశ్న, ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రామ్ మొదట ఏ విమానాశ్రయంలో ప్రారంభించారని. ఆన్సర్ ఈజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. ఓకే, కేంద్ర హోంమంత్రి ఇటీవల మరో 5 విమానాశ్రయాల్లో కూడా ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్ట్ ట్రావెలర్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. అవి లక్నో, తిరువనంతపురం, తిరుచి, కాలికట్, ఇంకా అమృత్సర్ విమానాశ్రయాల్లో ప్రారంభించడం జరిగింది. కానీ మొట్టమొదటగా 2024లో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇవండి ఇవాల్టి ప్రశ్నలు, మీ సమాధానాలు, మీ పేర్లు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐ యామ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. BRICS summit under India's presidency to begin shortly in New Delhi. Focus on global governance, multilateralism, trade, security and supply chains. World leaders assemble for the 2-day summit. Prime Minister Narendra Modi to hold bilateral talks with Chinese President Xi Jinping this evening. Prime Minister Modi holds bilaterals with his Malaysian, Vietnamese and Ethiopian counterparts, also confers with Crown Prince of Abu Dhabi. Houthi rebels in Yemen see strategic islands tightening grip on Red Sea shipping route. Saudi Arabia shuts vital pipeline after attack. Orange alert for heavy to very heavy rainfall over Chhattisgarh, Telangana and Vidarbha for today. And in hockey, Indian women team enters Junior Asia Cup 2026 final, defeating South Korea 5-1 in Mochi, China. And now the news in detail. The 18th BRICS summit is set to begin at Bharat Mandapam in New Delhi this afternoon. The 2-day grand event will bring together 11 major emerging and developing economies, including Brazil, China, Egypt, Ethiopia, Indonesia, India, Iran, Russia, Saudi Arabia, South Africa, and the UAE. During the high-level event, leaders of the BRICS member countries are expected to discuss key issues including global governance, multilateralism, trade and investment, technology, food and energy security, healthcare, disaster resilience and critical supply chains. The summit is being held under India's 2026 BRICS chairship with the theme Building for Resilience, Innovation, Cooperation and Sustainability. Several key world leaders will participate in the high-profile summit. Prime Minister Narendra Modi will be joined by Russian President Vladimir Putin, Chinese President Xi Jinping, South African President Cyril Ramaphosa, Egyptian President Abdel Fattah Sisi, Indonesian President Prabowo Subianto and Iranian President Masoud Pezeshkian. Now, we will cross over live to our correspondent Anupam Mishra, who's at Bharat Mandapam covering the event. So, Anupam, what is the immediate buzz right now inside the corridors of Bharat Mandapam?
2: The BRICS summit is all set to begin here in Bharat Mandapam. It will begin shortly. The heads of state and heads of government have started arriving at the venue. Nearly after the closed session for 11 countries will begin at the summit hall, where they will deliberate on inclusive global governance, strengthening multilateralism. The leaders of the BRICS countries will also witness the Bharat Innovation Television. They will jointly plant trees and pose for family photos. Prime Minister Narendra Modi will host a gala dinner for the participating world leaders in the evening. If we talk about India's leadership, it has come a time of significant global transformation. The international system is reflecting economic, technological disruption, geopolitical uncertainty, climate change, and resource pressures are adding further complexity to the situation. These interconnected challenges require cooperation that is inclusive, practical, and responsive to diverse national circumstances. BRICS provides an important avenue for addressing challenges through dialogue and coordinated action. Shabun.
1: Thank you, Anupam. Really appreciate your specific coverage. Chinese President Xi Jinping has arrived in New Delhi to participate in the BRICS Summit 2026. Prime Minister Narendra Modi is scheduled to hold a bilateral meeting with the Chinese President later today. Foreign Affairs Minister of Belarus, Maxim Ryzhnikov, arrived in New Delhi this morning to participate in the 18th BRICS Summit in New Delhi. India and Belarus share warm and friendly relations marked by growing cooperation across a broad range of areas in bilateral and multilateral spheres. Prime Minister Narendra Modi today held bilateral talks with his Ethiopian counterpart Dr. Abiy Ahmed Ali on the sidelines of the 18th BRICS summit in New Delhi. The Ministry of External Affairs said in a statement that the two leaders held discussions aimed at further strengthening the bilateral strategic partnership. Both the leaders reviewed progress across key sectors, including economic cooperation, defense and security partnership, and capacity building. The meeting built on Prime Minister Modi's historic visit to Addis Ababa in December 2025. The two leaders also exchanged perspectives on regional and international developments of mutual interest and reaffirmed their commitment to close cooperation in multilateral fora. During the meeting, Prime Minister Modi expressed appreciation for Ethiopia's partnership in the 18th BRICS summit and noted that its presence helped in reinforcing the collective voice of the Global South. Well, the BRICS summit is set to begin shortly, and on the sidelines, many

0: మరికొన్ని క్షణాల్లో శక్తిశీలి వింటారు.
1: మీకు నచ్చిన రంగు
2: తెలుపు.
1: ఎదుటి మనిషిలో మీకు నచ్చేది
2: చిరునవ్వు.
1: మీకు సంతోషం వస్తే ఏం చేస్తారు?
2: డాన్స్.

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం ప్రియదర్శిని పాడిన పాట విన్నారు. జి సత్యమూర్తి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆజే శ్రవంతి, శక్తిశీలి. ఆకాశమే నీ హద్దు, ఇది కేవలం పురుషులకు మాత్రమే. అవునా? కాదు కాదు, మహిళలకు కూడా. ఒకప్పటి పురుషుల ఆలోచన దృక్పథం వేరు. కాలం మారింది, మనుషులము మారాము. ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్లిపోతున్నారు. ఇది అందరూ ఒప్పుకునేటటువంటి నిజం. మరి అప్పట్లో మహిళలకు అన్ని సౌలభ్యాలు లేవు. అయినా కొందరు స్త్రీమూర్తులు అవకాశాల్ని అందిపుచ్చుకుని సమాజంతో పోరాడి ముందుకొచ్చి సాధించారు. ఇక దేశం విషయంలో కూడా అంతే. దేశానికి సేవ చేయాలని, దేశం పట్ల వాళ్లకున్నటువంటి అమితమైన ప్రేమను, తపనను ఎలాగైనా చూపించాలని వాళ్ళకనిపించినా, ఉండిపోతే ఇలాగే ఉండిపోతాం, తెగించి చూస్తేనే విజయం సాధిస్తాం అని ఆలోచించి ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందడుగేసిన మహిళ గురించి తెలుసుకోబోతున్నాం ఇవాల్టి శక్తి సిరీలో. అదే ఆలోచనతో ఆనాటి సమాజంతో పోరాడి దేశానికి సేవ చేయాలని ఎయిర్ ఫోర్స్లో చేరినటువంటి మహిళ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ప్రేమ చిత్రం కోసం ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఆత్రేయ సాహిత్యానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

జెమిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. కులశేఖర్ సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. ఆకాశవాణి సమయం 2:30 దాటి 10 సెకండ్లు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ ఆచే శ్రవంతి. ఎస్, మరి ఆకాశమే తన హద్దుగా చేసుకుని దేశానికి సేవ చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఎయిర్ ఫోర్స్లోకి అడుగుపెట్టిన మహిళ గురించి తెలుసుకుంటున్నా. ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఒకప్పుడు విమానం నడపడం అంటే పురుషులకే సాధ్యం అన్నారు. కానీ ఈరోజు అదే ఆకాశంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ, ధైర్యంగా క్రమశిక్షణ చాటుతూ చరిత్ర సృష్టిస్తున్నారు. దేశ రక్షణలో అత్యంత కీలకమైన దళాల్లో ఒకటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ రంగంలో మహిళలు పైలట్లుగా, ఫ్లయింగ్ ఆఫీసర్స్గా, ఇంజనీర్లుగా, మెడికల్ ఆఫీసర్స్గా తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారు. ఈరోజు కూడా మనం తెలుసుకోబోయే మహిళ ఎవరంటే భారతదేశపు తొలి మహిళ ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ. వీరి గురించి ఇవాల్టి శక్తిశీలిలో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. 1962 భారత్ చైనా మధ్య యుద్దం జరుగుతున్న రోజులప్పుడు ఆ యుద్దంలో భారత సైనికుల త్యాగాన్ని తెలుసుకున్నటువంటి 14 ఏళ్ల పాప పద్మావతి బందోపాధ్యాయ మనసు చలించింది. పెద్దయ్యాక ఎలాగైనా దేశ సేవ చేయాలని ఆనాడే నిర్ణయించుకుంది. మరి ఎలా? తన నిర్ణయం, తన ఆశ, తన పట్టుదల తను సాధించిందా, ఎలా సాధించింది, అవన్నీ తెలుసుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. దుబాయ్ సీనో చిత్రం కోసం విజయ్ ఎస్ దాస్ సుచిత్ర పాడిన పాట, రామజోగేశాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం.

విన్న పాట స్వాగతం చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడింది. గీత రచన వేటూరి, సంగీతం ఆర్పి పట్నాయక్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 2:38 దాటి 41 సెకండ్ స్టూడియోస్లో శక్తిశీలి వింటున్నారు. పద్మావతి బందోపాధ్యాయ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. 1944 తిరుపతిలో ఎస్ స్వామినాథన్ అలమేలు దంపతులకు జన్మించింది పద్మావతి. పుట్టింది తిరుపతిలోనే కాని పెరిగింది మాత్రం ఢిల్లీలో. కుటుంబ కట్టుబాట్లు, సమాజ తీరు కారణంగా ఆమె 10 ఏళ్ల వరకు స్కూల్కే వెళ్లలేదు. ఇంట్లోనే బుక్స్ చదువుకుంటూ డైరెక్ట్గా 5వ తరగతిలోనికి అడ్మిషన్ తీసుకుంది. సైన్స్ అంటే మహాప్రాణం, డాక్టర్ అవ్వాలని కోరిక. ఆడపిల్లనేం చదివిస్తారు అనే కాలం అది. అందుకని ఇంటి దగ్గర స్కూల్లో జాయిన్ అయిపోయింది. కానీ అందులో సైన్స్ మాత్రం లేదు. సరే, జాయిన్ అయింది, సైన్స్ లేదు, పర్వాలేదు, మిగతావన్నీ నేర్చుకుంది. ఆ తర్వాత ప్రీ మెడికల్ కోర్సులో జాయిన్ అవ్వాలన్న కోరిక పుట్టింది. తను అవుతాను అంటే పేరెంట్స్ కాదనలేక సరే జాయిన్ చేయిద్దాం అని చెప్పి వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే చిన్న స్కూల్లో చదివింది, పైగా నో సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా. అందుకే ఏ కాలేజీలోనూ తనకు సీట్ ఇవ్వలేదు. ఫైనల్గా ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చేసింది. అయితే మనం ముందే అనుకున్నాం కదా, 1962 భారత్ చైనా వార్ పద్మావతి గారి ఆలోచనలో మార్పు వచ్చేసిందని. అది ఎలాగంటే సైన్స్ అంటే ఇష్టం కాబట్టి డాక్టర్ అవ్వాలనే కోరిక. యుద్ధంలో చనిపోయిన మన సైనికులను చూస్తే దేశానికి సేవ చేయాలనే కోరిక. అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి, తనదేమో డాక్టర్ అవ్వాలని. కానీ దేశానికి సేవ చేయాలంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి. ఎలా, డాక్టరా ఆర్మీనా, ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది. అప్పుడు ఏం చేసింది, ఎలా ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ అయిందో తెలుసుకుందాం. ఈ పాట తర్వాత వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ ఆర్జీ శ్రవంతితో పద్మావతి బందోపాధ్యాయ, ది ఫస్ట్ ఇండియన్ ఎయిర్ మార్షల్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే పద్మావతి గారికి చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఇష్టం, డాక్టర్ అవ్వాలని కోరిక. అలాగే ప్రీ మెడికల్ కోర్సులో కూడా జాయిన్ అయింది. కానీ 1962 జరిగినటువంటి భారత్ చైనా మధ్య యుద్ధం, అక్కడ సైనికుల త్యాగాన్ని చూసి మనసు కరిగిపోయింది. ఎలాగైనా దేశానికి సేవ చేయాలన్న కోరిక పుట్టింది. అయితే తను డాక్టర్ అవ్వాలా లేదా ఆర్మీలో జాయిన్ అవ్వాలా అని ఆలోచించింది. కానీ ఆర్మీలోనే జాయిన్ అవ్వాలని చాలా దృఢంగా నిశ్చయించుకుంది. ఆడపిల్ల ఆర్మీ ఏంటి అన్నారు అందరు. కానీ ఒక్కసారి నిశ్చయించుకున్నాక వెనకడుగు వేసే సమస్య లేదు కదా. అదృష్టం కొద్దీ అదే సంవత్సరం పూణేలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ఇంకే అందులో చేరడం, కోర్స్ కంప్లీట్ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ని ఎంపిక చేసుకుని ఉద్యోగం చేస్తూనే ఏవియేషన్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ చేసి 1971 జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో సైనికులకు సేవ చేసే అవకాశం వచ్చింది పద్మావతి గారికి. పంజాబ్ సరిహద్దుల్లో ఉద్యోగం. గాయపడిన వారందరికీ కూడా తను వైద్యం చేస్తోంది, కాపాడుతోంది. దాదాపు 250 మంది జవాన్లకు వైద్యం అందించింది. కార్గిల్ యుద్ధ సమయానికి పద్మావతి బందోపాధ్యాయ కల్నల్ స్థాయికి ఎదిగారు. తన భర్త కూడా ఎయిర్ ఫోర్స్ లోనే ఉన్నారు కాబట్టి వీరిద్దరూ కలిసి అండర్స్టాండింగ్ లో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ కూడా విశిష్ట సేవా పురస్కారం లభించింది. ఇది కూడా ఒక రికార్డే. 2020 పద్మావతి బందోపాధ్యాయ గారిని పద్మశ్రీతో సత్కరించింది భారత ప్రభుత్వం. అయితే ది ఫస్ట్ ఉమెన్ ఎయిర్ మార్షల్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీ శ్రీమతి డాక్టర్ పద్మావతి బందోపాధ్యాయ గారు, ఇక్కడ ఒక గొప్ప విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. దేశానికి చేసిన సేవతో పాటు ఒక ముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. అదే యుద్ధ సమయంలో గాయపడ్డ సైనికులకు వైద్యం అందించడమే కాకుండా అనుకోకుండా ప్రసవించబడినటువంటి ఒక ప్రీమెచ్యూర్ బేబీని కాపాడడం. ఆ యుద్ధ సమయంలో ఈవిడ జవాన్లకు ఎప్పుడైతే వైద్యం చేస్తుందో అదే టైంలో అన్ఫార్చునేట్ గా అనుకోకుండా ఒక ప్రీమెచ్యూర్ బేబీ పుట్టడం జరిగింది. మరి ఆ పుట్టిన బిడ్డకు అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు. ఆ యుద్ధ వాతావరణంలో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో తనేం చేసిందంటే ఒక వర్కింగ్ ఇంక్యుబేటర్ ని అప్పటికప్పుడు ఉన్న ఎక్విప్మెంట్ తో పాటు రెడీ చేసి ఆ పసికందు ప్రాణాల్ని కాపాడింది. అంతేకాదు తను నార్త్ పోర్ కి వెళ్లి ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ లో మన సైనికులు తమను తాము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో రీసెర్చ్ స్టడీ కూడా చేసింది. ఇండియన్ సోల్జర్స్ అండ్ పైలట్స్ కి సియాచిన్ అనే అత్యంత చలి ప్రదేశంలో ఎక్కువగా వాళ్లు పనిచేయాల్సి వస్తుంది కాబట్టి తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలియజేసింది ఈ రీసెర్చ్ స్టడీ. ఇదండి పద్మావతి బందోపాధ్యాయ గారి గురించినటువంటి విశేషాలు. అందుకే అమ్మాయిలు, మీ కళ చిన్నదైనా పెద్దదైనా దాన్ని గౌరవించండి. మీ ముందున్న అడ్డంకుల్ని చూసి నిరాశ చెంది వెనక్కి మాత్రం తగ్గకండి. ఆకాశానికి ఎలాగైతే హద్దుల్లేవో మన కళలకు కూడా హద్దులు ఉండకూడదు. పద్మావతి బందోపాధ్యాయ గారి స్టోరీ మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఇది కేవలం మహిళల విజయం కాదు, మారుతున్న భారతదేశానికి ప్రతీక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. రెండు రోజుల బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశాలు న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రారంభ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సదస్సు భారత్ అధ్యక్షత ప్రజల కేంద్రంగా మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చేలా సాగుతోందని పేర్కొన్నారు. అంతకుముందు 11 సభ్యదేశాల అగ్రనేతలకు ప్రధానమంత్రి స్వాగతం పలికారు. చైనా అధ్యకుడు జిన్పింగ్ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నేడు 6వ రోజు సమావేశంలో ప్రభుత్వం ప్రజావిశ్వాసం బిల్లును ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని బ్లూ సిటీ, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి మంత్రి మాట్లాడారు. 22A నిషేధిత భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. 6 నెలలకు ఒకసారి మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు 70,000 కోట్ల లోన్లు ఇచ్చినట్లు

రాష్ట మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క చెప్పారు. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఈ నెల 15 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 5:04:47 అవుతోంది. మరి మెల్లమెల్లగా ఈవినింగ్ అవుతుందంటే చాలు, మనసులో ఒక చిన్న హ్యాపీనెస్ వస్తుందండి. మరి ఆఫీస్లో ల్యాప్టాప్ మూసేసిన వాళ్ళకి, స్కూల్స్ అండ్ కాలేజెస్ క్లోజ్ అవ్వగానే స్టూడెంట్స్కి వచ్చే హ్యాపీనెస్, మరి ఆఫీస్ అవర్స్ అయిపోగానే బైక్పై ఇంటికి వెళ్తున్న వాళ్ళకి చల్లని గాలి తగులుతుంటే అబ్బా ఆ హ్యాపీనెస్ ఎవరు కదా. మరి రోజంతా ఆఫీస్ పనిలో, కాలేజీ చదువులతో, ట్రాఫిక్ హార్న్లతో అలసిపోయిన మనం మరి ఈ ఈవినింగ్ ఒక వేడి వేడి కప్పు చాయ్ స్కిప్ చేస్తూ ఉంటే ఆ మజానే వేరు. మరి చాయ్ అనేది కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదండి, లోన్లీగా ఫీల్ అయ్యే కొంతమందికి ఫ్రెండ్ కూడా మన వివిధ భారతిలాగా. ఎందుకంటే మంచి మాటలు చెప్తోంది, పాటలతో ఎంటర్టైన్ చేస్తుంది, కాబట్టి మన వివిధ భారతి కూడా మనకి మంచి ఫ్రెండే కదా. మనం రోజు అందరితో మాట్లాడతాం, కానీ మనతో మనం మాట్లాడుకోం. సో మరి మీరు అలా వేడి వేడి చాయ్ స్కిప్ చేస్తూ ఉంటే మన చాయ్తో హాయ్ కబుర్లలో మంచి మంచి మాటలు, సూపర్ సాంగ్స్తో మీ హ్యాపీనెస్ని డబుల్ చేయడానికి నేను మీ ఆర్జే మనోహర్ రెడీగా ఉన్నాను. మరి చేతిలో చాయ్ కప్పు ఉంది, మరి కబుర్ల సంగతి ఏంటి అనుకుంటున్నారు కదా. ఎస్, మరి ఇవాళ రోజుకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది, అది తెలిసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వింటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అన్ని కబుర్లు మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆంటోనీ దాసన్ శ్రీనిషా పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు. ది వారియర్ సినిమాలో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

5:10 అవుతోంది. విబీ స్టూడియోస్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి చాయ్ తో హాయ్ కబుల్లో మరి వాళ్ళకి రోజుకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్ సార్, మరి మామూలు రోజుల కంటే ఇవాళ రోజుకి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉందండి. అది ఏంటి అంటే, ఆపదలో ఉన్న మనిషికైనా ఒక వ్యవస్థకైనా ఒక చిన్న సాయం చేస్తే ఆ సహాయం వాళ్ళకి ఎంతో ఊరటనిస్తుంది, మరి చేసిన మనకు సంతృప్తి కలుగుతుంది. అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇది. మరి ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్. ఎస్, మరి ప్రపంచంలో దాదాపు 190 పైగా దేశాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క దేశం యొక్క ఆర్థిక భౌగోళిక పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. మరి కొన్ని దేశాల్లో కరువు కాటకాలు ఉంటాయి, మరికొన్ని దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మరికొన్ని దేశాలు టెక్నాలజీ పరంగా వీక్గా ఉంటాయి, ఇంకా మరికొన్ని దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి. మరి యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్, దీని అర్థం ఏంటంటే ఈ లిస్టులో ఉన్న దేశాలు ఒకరికొకరు సహాయం చేసుకోవడం. మరి బాగుంది కదా. మరి ఈ మధ్య మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ చూసారా? ఒక్కసారి మనం వరల్డ్ మ్యాప్స్ అబ్జర్వ్ చేస్తే ఉత్తరాన ఉన్న అమెరికా యూరోప్ అనేటివి ధనిక దేశాలు, మరి దక్షిణాన ఉన్న ఇండియా ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. మరి వీటినే గ్లోబల్ సౌత్ అంటారు. మరి యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్లో ఏ దేశాలు పరస్పరం ఎలా సహాయం చేసుకుంటున్నాయి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

మహతి స్వరసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో విజయ్ ప్రకాష్ సంజన పాడిన ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు. బోలా శంకర్ సినిమాలో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, మరి మన చాయ్ తో హాయ్ కబుర్లో మరో అద్రిపోయే సాంగ్ వస్తోంది. తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్ లో దలేర్ మెహందీ సునిధి చౌహాన్ పాడిన ఒక హిట్ నంబర్ ఫ్రమ్ గేమ్ చేంజర్. ఎంజాయ్.

జరగండి జరగండి జరగండి, గూగుల తిక్కిన గుంసు వచ్చనండి. జరగండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 520 NVB లైవ్ స్టూడియోస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం రిచాయ్తో హాయ్ కబుర్లలో. మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి నేను మీ ఆర్జే మనోహర్. మనం యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. అయితే 1978 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సిటీలో 138 అభివృద్ధి చెందుతున్న దేశాలు సమావేశం అయ్యాయన్నమాట. మరి ఈ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే దక్షిణ దేశాలకు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అని చెప్పేసి మరి ఈ మీటింగ్లో డిసైడ్ అయ్యారు. మరి దీంతో 2003లో ఐక్యరాజ్యసమితి ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసిందనమాట. ఇక తర్వాత 2011 సెప్టెంబర్ 12వ తేదీన యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ సౌత్ కోఆపరేషన్ డేని జరుపుతున్నారు. మరి ఇక దీంట్లో భాగంగా మన ఇండియా ఆఫ్రికా దేశాలకు కంప్యూటర్ టెక్నాలజీ, అలాగే ఇస్రో ద్వారా శాటిలైట్ ఇన్ఫర్మేషన్, అలాగే తక్కువ రేట్లకే మెడిసిన్స్ అందిస్తున్నాం. మరి వీటితో పాటు ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ద్వారా ఇండియా 56 దేశాలలో 75 ప్రాజెక్టులు స్టార్ట్ చేసింది. మరి నిజంగా గ్రేట్ కదా. కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఆవిష్కరణల ద్వారా మనకు మనమే సహాయం చేసుకుందామని దక్షిణ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రపంచంలో దాదాపు 650 మిలియన్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. మరి వాతావరణ మార్పులైతేనేమి, ఆర్థిక వనరులు అయితేనేమి వంటి ప్రాబ్లమ్స్ ఇంకా మరి దక్షిణ దేశాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటికి సొల్యూషన్ మన ఐక్యతలోనే ఉందండి. మరి మన డెవలప్మెంట్ మన చేతుల్లోనే ఉంది. మన వనరులు, నాలెడ్జ్, టెక్నాలజీ ఒకరినొకరు పంచుకుంటేనే మనం అందమైన ప్రపంచాన్ని అందిస్తాం. ఏమంటారు?

నరేష్ అయ్యర్ మనీషా పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో నేను లోకల్ సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం మరి చాయ్తో హాయ్ కబుర్లు షోలో ఇంట్రెస్టింగ్ విషయాలైతే మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి నేను మీ ఆర్జే మనోహర్. ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది, మరి అభివృద్ధితో పాటే మనిషి ఆలోచనలు అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. సగటు మనిషి ఆలోచన ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద పెద్ద జాబ్ ఉండాలి, మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, కెరీర్తో పాటే స్టేటస్ని పెంచుకొని ఫైనాన్షియల్గా బాగా సెటిల్ కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ ప్రాసెస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇదంతా ఒకప్పటి మాట. ఎస్, మరి ఇలాంటి ఆలోచన ఇప్పుడున్న యూత్లో బాగా తగ్గిపోతుందంట. మరి మీరు విన్నది కరెక్టే. ఈ కార్పొరేట్ జాబులు, భారీ ప్యాకేజీలు మాకొద్దు బాబోయ్ అంటూ గోల చేస్తున్నారు ఇప్పటి జెన్జీలు. మరి ఈ వీళ్లకు ఇంత కష్టం ఏమొచ్చింది? ఇంతకీ ఏంటా స్టోరీ తెలుసుకుందాం. స్టే విత్ మీ.

0: అబ్దుల్ వహాబ్ సాదిక పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో ఇరుముడి సినిమాలో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: 5:33:25 ఇన్ వీబీ లైవ్ స్టూడియోస్. మరి చాయ్ తో హాయ్ కబులులో మంచి మంచి మాటలు అంతకు మించి సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఎస్, మరి నేను మీ ఆర్జే మనోహర్. మరి పెద్ద పెద్ద కార్పొరేట్ జాబులు, భారీ ప్యాకేజీలు, మంచి స్టేటస్ ఉండాలి అని చెప్పేసి గతంలో మాట. కానీ ఇప్పుడు మన ఇండియన్ జంజీల ఆలోచన మారింది. ఎస్, మరి ఈ కార్పొరేట్ జాబులు, భారీ ప్యాకేజీలు అబ్బే మా వల్ల కాదు, మాకొద్దు బాబోయ్ అంటున్నారట. మాకు మానసిక ప్రశాంతత కావాలి అని చెప్పేసి ఇప్పుడు జంజీలు అంటున్నారు. అండ్ మరి ఎమిరిస్ అనే సంస్థ చేసినటువంటి ఒక సర్వేలో ప్రతి 4లో 3 అంటే 74% మంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటే చాలు అంటున్నారంట. మరి అబ్బా, జెన్జీస్లో ఇంత మార్పా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ప్రమోషన్ వస్తే ఏమొస్తుంది బాస్? టెన్షన్స్, టార్గెట్స్, లేట్ నైట్స్. మరి నిజమే కదా, జీతం పెరిగి ప్రమోషన్ వచ్చి మనశ్శాంతి లేకపోతే ఏం లాభం? మరి ఇంతకు ముందు తరం వాళ్ళైతే ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం లేట్ నైట్స్ కూడా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. కానీ జెన్జీల ఆలోచన మారింది. లైఫ్ అంటే కేవలం రన్నింగ్ రేస్ మాత్రమే కాదు, అది చాయ్ లాంటిది, స్లోగా ఆస్వాదిస్తూ తాగాలి అని చెప్పేసి మన జంజీలకు బాగా అర్థమైందండి. అండ్ మరి కెరీర్లో సక్సెస్ అవ్వడానికి లీడర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా తమ పని తాము ప్రశాంతంగా చేసుకుంటే చాలు అంటున్నారు మన ఇండియన్ జంజీలు.
5: టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, లైఫ్కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు, టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ.
0: టెన్షన్ ఫ్రీ, బీ హ్యాపీ. లిజన్ వివిధ్ భారతి.

0: ఉంటావ్. ఎస్ఐఓ స్టెప్.
1: పట్టు పట్టు జెండా పట్టు పార్టీకి చందా పట్టు అంతినంత.

0: జెస్సీ గిఫ్ట్ కార్తికేయన్ పాడిన పాట విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో ఆరు సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వల్లరించి సంపూర్ణ వినోదం.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1 0 9 కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: రైట్, మరి శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుంచి మహిళల పరిరక్షణ. మరి ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. మరి ఈ అంశం ఈ రోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన.
5: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
6: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
5: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

5:40:32 అవుతోంది. విబి స్టూడియోస్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మరి చాయ్తో హాయ్ కబుర్లలో మంచి మంచి మాటలు అంతకు మించి పసందైన పాటలతో మరి ఎంజాయ్ చేస్తున్నాం కదా. జస్ మరి ఇవాళ చాయ్తో హాయ్ కబుర్లలో నెక్స్ట్ ఒక ఫిల్మ్ అప్డేట్ ఉంది. ఏంటి అంటే ఒక ఊరిలో ఒక ఏటిగట్టు ఉందండి. మరి ఆ గట్టు మీద ఎప్పుడూ ఏదో ఒక సంబరం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి జరిగే సంబరం మామూలు సంబరం కాదు, అది ఒక రక్తపు సంబరం. మరి వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది కదా జస్. మరి ఒళ్ళంతా రక్తపు మరకలతో కళ్ళల్లో కసితో వెనకాల మండుతున్న మంటల్లోంచి ఒక మనిషి పులిలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మరి ఆయనే మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మరి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు. మరి ఇలా సినిమాలు చేసి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సాయి ధరమ్ తేజ్. మరి విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ని భయపెట్టిన ఈ హీరో మరోసారి మళ్ళీ భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. మరి ఏటిగట్టుకి సాయి ధరమ్ తేజ్కి ఉన్న లింక్ ఏంటి తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. స్టే ట్యూన్డ్.

యాజిన్ నిహర్ మధుమిత పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో తేజ్ సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ్ళ చాయ్ తో హాయ్ కబులులో ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మరి నెక్స్ట్ ఇయర్ 2027 సంక్రాంతి పండుగ సంబరంతో పాటు ఈటల పందాలు, మంటల్లోంచి వచ్చే హీరో మన పండుగ రాబోతుంది అన్నమాట. అదే సంబరాల ఏటిగట్టు. మరి రీసెంట్లీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ చూస్తే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా మాత్రమే కాదు, ఒక మనిషి పగ ప్రేమ పౌరుషం కలిసిన ఒక జాతర మాత్రం అని మాత్రం అర్థమవుతుంది అన్నమాట. అయితే ఫ్రేమ్ షో ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2027 జనవరికి రిలీజ్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నారట. అండ్ మరి ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 100 కోట్లు ఉంటుందంట. ఇది సాయి తరం తేజ్ ఫిల్మ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ భారీ బడ్జెట్ సినిమాగా రాబోతుందంట. సో వెయిట్ అండ్ సీ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 6:10 వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తా ప్రసారం.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రకటన అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
2: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
3: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
2: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్టంలో ఈరోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడే తక్కువ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 22A భూముల సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. గత పాలకులు ధరణి పోర్టల్ను వాడుకుని లక్షలాది ఎకరాల భూక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణిలోని లోపాల వల్ల 5 లక్షలకు పైగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు.
5: వారి వారికి పంపించిన అధ్యక్ష అవి రావటంతోనే వీటికి సంబంధించిన కూడా ఈ సాఫ్ట్వేర్ లో భూభారత్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష.
4: 125 సంవత్సరాల

0: తర్వాత రాష్టంలో సమగ్ర భూసర్వే చేపట్టామని, పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని గ్రామాల్లో సర్వే పూర్తి చేసి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. రాష్టంలో మహిళలు కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థికవేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళా శక్తి పథకం ఒక కొత్త ఆర్థిక నమూనాగా నిలుస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు మహిళా సంఘాలకు 70,000 కోట్ల రూపాయలు రుణాలు అందజేశామని, 1,903 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేశామంటూ మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 16 లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దామని, ఆర్టీసీ ద్వారా ఒక్కో బస్సుకు నెలకు 70,000 ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు. శిల్పారామం సమీపంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలతో కూడిన క్యూర్ పరిధిని ఆధునిక సాంకేతికతతో అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చట్టం తీసుకొస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. 2090 లైడర్ సర్వే నెంబర్లో ఇళ్లు, చెరువుల 3D మ్యాపింగ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. వ్యాపార రుణాల మంజూరు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వివిధ చట్టాలకు సవరణలు తెస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూర్ బిల్లు కార్పొరేటర్ల హక్కులను హరిస్తుందని, పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ది, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నగర ఎమ్మెల్యేలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధుల గౌరవంపై చర్చించాలని ఆయన శాసనసభలో కోరారు. రాష్ట వ్యాప్తంగా ఎల్లుండి ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్ వ్యవస్థ బలోపేతానికి ఐఐటీ హైదరాబాద్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సాంకేతిక నాలెడ్జ్ భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించనుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఐఐటీ డైరెక్టర్ బిఎస్ మూర్తి ఈ ఒప్పందంపై ఈరోజు సంతకాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ భారత రాష్ట సమితి పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సభాపతిగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రిగా, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలాకర్లు మంత్రులుగా వ్యవహరిస్తున్న ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, నీటి పంపకాలు, కాంగ్రెస్ 1000 రోజుల పాలనా హామీలపై చర్చించారు. తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మెహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో అమరవీరుల స్తూపానికి ఎంపీ డీకే అరుణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1947లో రజాకార్ల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి 11 మంది అమరులయ్యారని, సెప్టెంబర్17న సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.
1: కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక సంస్థానాలు ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి తెలిసిన నేపథ్యంలో వెంబడే సైనిక చర్యను చేపట్టి తెలంగాణలో సెప్టెంబర్17న తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు.
0: రాష్టంలో ఈ రోజు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మెహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. అయితే ఈరోజు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్టంలో చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ధృవీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా మొదట దరఖాస్తులు సమర్పించి పరిశీలన సమయంలో వాటిని అందజేయాలంటూ ప్రభుత్వం సూచించింది. చిన్న వివాదాలను పెద్దవిగా చేసుకుని నష్టపోకుండా లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ కోరారు. జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్పై బీజేపీ మాట్లాడడం లేదు అనడం తప్పని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. 2017లోనే మండలిలో తాను ఈ అంశంపై మాట్లాడానని

అందుకు రికార్డులు కూడా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 5,000 కోట్ల రూపాయలు ఉన్న బకాయిలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15,000 కోట్లకు చేరిందని ఆరోపించారు. పాలిటెక్నిక్ ఫీజులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని

0: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 14 లోపు లిఖితపూర్వకంగా సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 19న తుది జాబితా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ది పనుల వల్ల ప్రధాన ఆలయంలో పూజలు ఏకాంతంగా నిర్వహిస్తామని, భక్తుల కోసం భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక మండపం ఏర్పాటు చేస్తున్నామని ఈవో రమాదేవి తెలిపారు. రాష్టాన్ని క్రీడాశక్తిగా తీర్చిదిద్దుతామని, క్రీడలను విద్యతో అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తామని క్రీడాశాఖ మంత్రి వాకిట్టి శ్రీహరి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన ఈరోజు శాసనమండలిలో చెప్పారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మహిళలను కేవలం రుణాలు తీసుకునే లబ్దిదారులుగానే కాకుండా ఆర్థిక వేత్తలుగా, ఆస్తుల యజమానులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. రాష్టంలో ఈరోజు రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 6:20 అవుతోంది.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి, వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 6:21 అయిందంటే మరి మన కోసం లేటెస్ట్ హిట్ సాంగ్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి కదా. ఎస్ రైట్. మరి ఇప్పటి నుంచి ఈ రాత్రి 7 గంటల వరకు మనం లేటెస్ట్ హిట్ సాంగ్స్లో అన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం అన్నమాట. అండ్ మరి అందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆఫీస్ అండ్ బిజినెస్ స్పాట్స్ నుంచి ఇంటికి వెళ్తున్న టైం కాబట్టి మరి ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది. మరి మెట్రో కూడా చాలా రష్ అవుతుంది. మరి ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం అన్న సంతోషం ఏమో కానీ మరి ఈ హెవీ ట్రాఫిక్లో ఇంటికి ఎలా వెళ్ళాలి అనేదే పెద్ద టాస్క్ అనమాట. మరి తొందరగా వెళ్ళాలి అనే హడావిడిలో సిగ్నల్ జంపులు, ఓవర్టేక్లు మాత్రం అస్సలే వద్దు. ఎందుకంటే మరి రీసెంట్లీ చేసినటువంటి ఒక సర్వేలో 70% ప్రమాదాలు సిగ్నల్ జంప్లు, ఓవర్ టెక్ల వల్లనే జరుగుతున్నాయంట. మరి ఇదన్నమాట విషయం. అండ్ మండే నుంచి మరి గణేష్ ఉత్సవాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి కాబట్టి విగ్రహాలు కొనుగోళ్లలో షాప్స్ అండ్ రోడ్స్ కూడా చాలా బిజీగా ఉన్నాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం మరి గణపతి విగ్రహాలు పెద్ద పెద్ద వెహికల్స్లో ఎక్కించేటప్పుడు, లేదంటే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు, అలాగే దించేటప్పుడు కూడా మరి చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ టైంలో మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. సో మరి మీ జర్నీ మీరు చేస్తూనే మన వివిధ భారతి లేటెస్ట్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేయండి. మరి మన లేటెస్ట్ హిట్ సాంగ్స్లో ఫస్ట్ వచ్చేస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

లేటెస్ట్ హిట్ సాంగ్స్లో మరో హిట్ సాంగ్ వస్తుంది. తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో జాంజిరెడ్డి పాడిన పాట ఇది, లెనిన్ సినిమాలో.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండే వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లి.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో ప్రణవితో కలిసి పడిన పాట విన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం మరి శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన గృహహింస నుంచి మహిళల పరిరక్షణ మరి అంశం గురించి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయం చేస్తారు శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. మరి ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 లేటెస్ట్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం మనం.

0: Vita.
1: కొరియన్ కనకరాజు సినిమాలో నర్సన్న పడిన పాట విన్నారు. కాసర్ల శ్యామ్ ఈ గీతాన్ని రాయగా తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 6:40 వస్తుంది. ఇప్పుడు లంహే స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఉంటుంది. మరి ఈ స్పాన్సర్డ్ ప్రోగ్రాం తర్వాత మళ్ళీ మనం

0: లేటెస్ట్ హిట్ సాంగ్స్ తో మళ్ళీ మనం కూడా మీట్ అవుదాం. ఇప్పుడైతే లమ్హే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వల్లరించే సంపూర్ణ వినోదం.

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో జావేద్ అలీ పాడిన పాట విన్నారు. మణిశర్మ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ రాశారు ఈ పాటని. లేటెస్ట్ హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం మనం.

లేటెస్ట్ హిట్ సాంగ్స్లో మీరు విన్న పాట జననాయకుడు సినిమాలో నిత్య సంతోష్ని ఆలపించారు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: విజయ్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్వేతా మోహన్ పాడిన పాట అది బ్యాండ్ మేళం సినిమా నుంచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 7:05 వస్తుంది. మరికొద్ది సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం.
2: జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్ లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
3: బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. मैं डिक्लेरेशन को एडॉप्ट करने का प्रस्ताव रखता हूं. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है.
2: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
3: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బద్లే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కి శురువాత్ హమే अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
2: प्रजा आरोग्यानी परिरक्षించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర

0: ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తుచేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
1: This pandemic was converted into an opportunity. And keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యకులు, కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ది, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరీ జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్ స్లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ రోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాఘడి పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాఘడి గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 మ్యాచ్ల సిరీస్

0: రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే టీ20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్స్ లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 7:15.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, గృహహింస నుంచి మహిళల పరిరక్షణ. ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు కార్యక్రమంలో డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస నుండి మహిళల పరిరక్షణ, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం విజయభాస్కర్ రెడ్డి గారు.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా అసలు గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంటే ఏమిటి?
1: ముఖ్యంగా మన భారతదేశ సమాజం లోపల 140 కోట్ల మంది జనాభా ఉన్నారండి. దాని లోపల 50% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారండి. అయినప్పటికీ కూడా మహిళలు చాలా సందర్భాల్లో గృహంలో 4 గోడల మధ్య బయటకి చెప్పుకోలేనటువంటి బాధపడుతున్నారు. వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అసలు ఎందుకు పడుతున్నారో తెలియదు, దేనికోసం పడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా గుర్తించి మన భారత ప్రభుత్వం వారు 2005 లోపల ఒక చట్టం తీసుకొచ్చారండి. దాని పేరే మన గృహహింస నుండి మహిళల పరిరక్షణ చట్టం అని అంటామన్నమాట. ఈ యొక్క చట్టము యాక్చువల్గా 26 అక్టోబర్ 2006 నుండి కూడా అమల్లోకి వచ్చిందండి. ఆమోదించబడింది మాత్రం 2005 లోపల. ముఖ్యంగా ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలు అనేక విధాలుగా కూడా వాళ్ళు రిలీఫ్ పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మహిళలకి ఈ చట్టము ఒక వరము లాంటిది అని చెప్పి చెప్పవచ్చు. చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఎవరితోటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఎందుకు పడుతున్నారు, తర్వాత దానికి కౌన్సిలింగ్స్. ఈ ముఖ్యంగా ఈ యొక్క చట్టం లోపల ఏంటంటే గొప్పతనము, వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దాని

దానికి గురించి ఇప్పుడు మన చట్టం డైరెక్ట్గా పెడితే వాడికి ఆ కౌన్సిలింగ్స్ కానీ తర్వాత ఇది కానీ ఉండదు. కానీ ఈ చట్టం లోపల గొప్పతనం ఏంటంటే వాళ్ళని పిలిచి మాట్లాడటం జడ్జి గారు, తర్వాత దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటాం అన్నమాట వ్యక్తులు, దానికి సంబంధించిన అధికారులు పిలిచి మాట్లాడటం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, దానికి ప్రాధాన్యత ఇచ్చారు. తర్వాత శిక్షలు అవన్నీ కూడా

0: చెల్లెలు ఉంటుంది, సహజీవనంతో ఉండే మహిళ కూడా ఉంటారు, అలాగే ఇతర కుటుంబ సభ్యులు అంటే పెళ్ళైన విధవ చెల్లెలు కానీ అక్క కానీ అట్లా రకరకాల వేరే మహిళలు కూడా ఉంటారు. వీరి లోపల ఎవరు అయినా సరే ఒక మహిళ ఇంకొక మహిళతోటి ఇబ్బంది పడుతుంటే కూడా ఆ మహిళ మీద ఈ మహిళ కేసు పెట్టచ్చు అండి. అంటే అత్తగారి మీద కోడలు పెట్టవచ్చు, కోడల మీద అత్తగారు కూడా పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ఈ యొక్క చట్టము మహిళలకు సంబంధించిందండి. కానీ ఒక మగ వ్యక్తి మళ్ళీ ఈ చట్టాన్ని ఆశ్రయంగా తీసుకుని కేసు పెట్టడానికి ఉండదు, కేవలం మహిళలు మాత్రమే కేసు పెట్టడానికి ఉంటుంది. అంటే భర్త మీద పెట్టచ్చు, భర్త తరపు బంధువుల మీద పెట్టచ్చు, అలా పెట్టచ్చు. ఒక భర్త భార్య మీద కేసు పెట్టడానికి గృహ హింస చట్టం పనికిరాదండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఇందాక అన్నట్టుగా ఈ గృహ హింసలపు ఎన్ని రకాల హింసలు ఉంటాయంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే శారీరక హింస, తర్వాత మానసిక హింస, తర్వాత లైంగిక హింస, అలాగే ఆర్థిక హింస, ఇట్లా రకరకాల హింసలు ఉంటాయండి. అవన్నీ ఏంటంటే కొన్ని కొన్ని బయటికి చెప్పుకోలేము. శారీరక హింస కానీ అంటే ఏదో ఫిజికల్ అబ్యూస్ కానీ, ఇమోషనల్ అబ్యూస్ కానీ, వెర్బల్, ఒక్కోసారి ఏంటంటే చేష్టల ద్వారా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మహిళల్ని, భర్త కానీ అక్క కానీ. ఇంటి లోపల ఒక అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, అక్క తమ్ముడి మీద కూడా పెట్టచ్చండి కేసు. తమ్ముడు వచ్చి బెదిరిస్తుంటాడు, ఒక భర్త మీదే పెట్టాలని కాదు కేసు. ఎవరైనా సరే ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వాళ్ళ ద్వారా అన్బేరబుల్, ఎప్పుడైతే వాళ్ళు భరించలేని పక్షం లోపల ఆ యొక్క సమస్యని, ఆ హింసని భరించలేకపోతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క గృహ హింస కింద రక్షణ పొందే అవకాశం ఉంటుందండి. అలాగే ఈమె ఇందాక మనం అనుకుంటే వెర్బల్ అబ్యూజ్ అని చెప్పేసి, ఇమోషనల్ అబ్యూజ్, లైంగిక హింస అంటే ఇది ఏంటంటే ఒక భర్త తాగి వచ్చేసి ఇష్ట, కొన్ని కొన్ని మనము ప్రసార మాధ్యమాల ద్వారా చెప్పలేము కొన్ని కొన్ని విషయాలు. ఆ స్త్రీలు కూడా బయటికి చెప్పాలంటే ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంఘిక సంక్షేమ అధికారి వారి కార్యాలయం లోపల, అంటే ప్రతి జిల్లా కలెక్టర్ ఆ కార్యాలయం లోపల సాంఘిక సంక్షేమ అధికారిని ఉంటారనమాట. వాళ్ళు ముఖ్యంగా మహిళలే ఉంటారు. అయితే అప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు భర్త కానీ ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉంటే దానికి వారు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళు పోయి చెప్పుకుంటారు లేడీస్ కాబట్టి, వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. తర్వాత అతను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత ఎట్లా హింస పెడుతున్నాడు అనేది వాళ్ళకి చెప్పడం. అలాగే ఆర్థిక హింస, ఆర్థిక హింస అనేటప్పటికి ఇప్పుడు ఏమవుతుందంటే డౌరీ తీసుకురమ్మని, సరిపోలేదు ఇంకా డౌరీ ఇంకా తీసుకురండి, లేకపోతే ఇంకా నాకు అది కావాలి ఇది కావాలి, బండి కొనివ్వండి లేకపోతే కారు కొనివ్వండి లేకపోతే అది చేయండి ఇది చేయండి అని హింస పెడుతున్నాడు అనుకోండి, ఇది కూడా ఆర్థిక హింస కిందకి వస్తుంది. అదే ఎకనామిక్ అబ్యూస్ కిందకి మనం భావించడం జరుగుతుంది అన్నమాట. వీటన్నిటిలో ఎటువంటి హింస జరిగినా సరే వారు మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చండి. మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను ఇదని చెప్పిన పక్షం లోపల అవతల పార్టీ వారిని కూడా పిలిచి వారితో మాట్లాడి వారికి సౌవిధ్య కుదిర్చి వారికి ఒక సమస్య దూరం చేయడానికి పరిష్కారం చేస్తారు. వారికి సఖీ సెంటర్ అని ఉంటుంది, సఖీ అనేది ఒక సెంటర్ ఉంది, అక్కడికి పంపిస్తారు, అక్కడ వారికి తగినంత సహాయం చేస్తారు. వాళ్ళకి అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడితే, ఎక్కడ ఆ భర్త గారి ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడితే కూడా వారికి ఆ సఖీ సెంటర్ లోపల ఇమీడియట్గా కొంత రిలీఫ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఉండడానికి కానీ, తిండికి కానీ, లేకపోతే వారికి ఏదైనా శిక్షణ ఇవ్వటం, కుట్టు మిషన్లో కానీ, ఏదైనా కొవ్వొత్తులు తయారు చేయడం, అలాంటి వాళ్ళ చిన్న చిన్న వాటి లోపల వాళ్ళకి తరిపేది ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా దేశసేవ అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ దీంతో చేయటం జరుగుతుందండి.
1: మీరు చెప్పినట్టు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఎవరి ద్వారా న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలో తెలియని వారికి చట్టపరంగా అంటే లీగల్ హెల్ప్ లైన్ లాగా ఏమైనా ఉందా, ఇమీడియట్గా వారికి న్యాయపరమైన సేవలు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఏదైనా ఆస్కారం ఉందా చట్టంలో?
0: 100 ఉంటుంది, దానికి పోలీసులకి ఫోన్ చేసిన పక్షాలు అది ఒక రకమైన ప్రొటెక్షన్ వస్తుంది. అలాగే 181 అనేది ఉంటుందండి, 181 కూడా ఫోన్ చేసి చెప్పచ్చు, ఉమెన్ సపోర్ట్ అనమాట 181 అనేది. అలాగే 1091 ఉమెన్ హెల్ప్ లైన్, ఇట్లా ఈ మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. ఈ మహిళలకి వాళ్ళ ఇంటి లోపల సమస్యకి హింసతోటి ఇబ్బంది పడుతుంటే ఇమీడియట్గా 100 లేకపోతే 181 లేకపోతే 1091 ఈ మూడు నెంబర్లకు కూడా కాల్ చేసిన పక్షం తక్షణ సహాయం, తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: సార్, మీరు చెప్పినట్టు 2005 భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా మహిళలకు హక్కులు తీసుకురాబడ్డాయి. దానికి ముందు ఎలాంటి పద్ధతులు ఉండేవి, రిలీఫ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ చట్టం రాకముందు చాలా చట్టాలు ఉన్నాయండి మహిళలకి. అయితే ఏమవుతుందంటే ముఖ్యంగా 4-5 చట్టాల గురించి చెప్తాను. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 వచ్చింది, అలాగే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 వచ్చింది, అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వచ్చింది 1961, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, ఇట్లా రకరకాల చట్టాలు ఉన్నాయండి. అయితే ఈ చట్టాల ద్వారా కూడా వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు మహిళలు, కాకపోతే కనుక చాలా లేట్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు ఏదైతే మనం హింసలు చెప్పుకున్నామో వాటికి సరైన డెఫినేషన్ వాటిల్లో లేదు, అందుకని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత ఏంటంటే రిలీఫ్ కూడా మీకు ఇమీడియట్గా ఇది జరుగుతుంది. యాక్చువల్గా ఇది సివిల్ దీని కిందకు వస్తుంది. ఎప్పుడైతే కనుక కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారో ఆర్డర్ ఇంప్లిమెంట్ జరగనంత వరకు సివిల్ మ్యాటర్ అండి. ఆర్డర్ పాస్ చేశారు, దాన్ని వాళ్ళు పాటించడం లేదంటే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇది క్వాసీ క్రిమినల్ కింద భావించబడుతుంది అనమాట.

0: అంటే సగం క్రిమినల్ సగం సివిల్. కానీ చట్ట ప్రకారం ఇది పూర్తిగా సివిల్ మ్యాటరే. సాధారణ ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, సివిల్ మ్యాటర్స్ పోలీస్ స్టేషన్ లోపల ఎంటర్టైన్ చేయకూడదు కదా, మరి దీన్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు అని అంటే సివిల్ మ్యాటర్ చేయకూడదు, అది వాస్తవమే మామూలు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. ఇది మహిళా పోలీస్ స్టేషన్ అనమాట. మహిళా పోలీస్ స్టేషన్ ఇక్కడ మనం పోలీస్ స్టేషన్ అంటే మహిళా పోలీస్ స్టేషన్ అనుకోవాలి, అంతే తప్పించి జనరల్ పోలీస్ స్టేషన్ అనుకోకూడదు అనమాట. మహిళా పోలీస్ స్టేషన్లు దీనికోసమే స్థాపించబడ్డాయి, మహిళల యొక్క రక్షణ కోసం స్థాపించబడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే లీగల్ కౌన్సిలింగ్ కానీ తాత కోర్టు వరకు వెళ్ళడం, తాత ఇది పిలిపించడం, మాట్లాడడం కానీ చేయడం వరకు సివిల్ మ్యాటరే ఉంటుందండి. తర్వాత కోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్ లోపల కనుక ప్రతివాదులు స్పందించకపోతే అప్పుడు క్రిమినాలిటీ స్టార్ట్ అవుతుందండి.
1: చట్టపరమైన హక్కులు వారికి కల్పించింది చట్టం.
0: అవునండి.
1: అయితే లా ఆఫ్ ది ల్యాండ్ అంటారు. ఇప్పుడు నేను భారతదేశంలో కాకుండా ఆ భార్యాభర్త కావచ్చు, మీరెవరైతే కేసు విషయమై వారు విదేశాలకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ గృహహింసకు గురవడం ఏదో జరిగింది, మళ్ళీ తిరిగి దేశం తిరిగి వచ్చేసారు, ఆ విషయమై మెన్షన్ చేస్తూ నేను భర్త వల్ల కానీ వారి సమాజ బంధువులు కానీ నేను ఇలా ఇబ్బందికి గురయ్యాను అని ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే దానికి ఏమైనా,
0: ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయారు, అక్కడ గృహహింసకి బాధితులయ్యారు, వాళ్ళు అక్కడే ఉండి ఉంటుంటే కనుక అక్కడ లోకల్ వాళ్ళ దీంట్లో లా ఆఫ్ ది ల్యాండ్, అక్కడ వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఇండియాకు వచ్చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ చట్టం కింద వాళ్ళు రక్షణ పొందవచ్చు. అప్పుడు ఏంటంటే ఏమైనా కోర్టుకు వెళ్ళేసి రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు, అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కోర్టు ద్వారా. అలాగే నివసించే హక్కు అంటే రైట్ ఆఫ్ రెసిడెన్స్. అలాగే ఆర్థిక సహాయం మానిటరీ బెనిఫిట్ తీసుకోవచ్చు, రిలీఫ్ కూడా పొందవచ్చు అట్లానే. తర్వాత తాత్కాలిక ఆశ్రయం అంటే షెల్టర్ హోమ్స్ అంటుంటాం అన్నమాట, అవన్నీ కూడా తీసుకునే ఉంటే ఇది అవకాశం ఉంటుంది. అలాగే పోలీసుల సహాయం కూడా తీసుకోవచ్చు ఈ చట్టం ద్వారా. ఎప్పుడైతే కోర్టు వారు ఈ ఆర్డర్స్ ఏదైతే ఇప్పుడు చెప్పానైనా రక్షణ ఉత్తర్వులు కానీ, తర్వాత నివసించే హక్కు అంటే ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తర్వాత అతను కలిసి ఉండే పరిస్థితి లేదు, కానీ ఆ బయటికి కూడా పోయి ఉండలేరు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు చూస్తారని ఇది లేదు, తర్వాత పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు ఇదంతా ఉన్నప్పుడు ఆమెకి రైట్ టు రెసిడెన్స్ అని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ పాస్ చేస్తారనమాట. అంటే భర్త ఉన్న ఇంట్లోపల ఆమె కూడా నివసించే హక్కు. అతను కనుక ఆ ఇంట్లో ఒకటే రూమ్ ఉంది, తల్లి ఉంటారు తండ్రి ఉంటారు అందరూ ఉండాలని పడితే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు దగ్గర లోపల చూడాల్సిన బాధ్యత భర్త మీదే ఉంటుంది. ఆ విధంగా ఆర్డర్ పాస్ చేస్తారు, ఆ ఇంటికి కావాల్సిన కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ ఇంటి అద్దె కానీ ఇతనే భరించాలి, ఎవరు భర్తనే భరించాలి, అటువంటి ఆర్డర్ కూడా కోర్టు వారు పాస్ చేస్తారనమాట. ఆ కోర్టు వారు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయనప్పుడు వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అలాగే మానిటరీ రిలీఫ్, ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ ఫీజు కట్టాల్సిన బాధ్యత అతంది, తీసుకెళ్ళి ఒక స్కూల్ ఫీజు ఒకటే కడతాను, నేను బుక్స్ కొనను, తర్వాత యూనిఫామ్ ఇవ్వను, తర్వాత ఇంకా ఇప్పుడు అదొకటే కాదు కదా, ఇప్పుడు వాళ్ళ వైద్య దగ్గర బయటకు వెళ్తుంటారు ఏదో ఇది అవుతుంటుంది, అవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అతంది అనమాట. వాటన్నిటి కూడా సపరేట్ సపరేట్గా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఈ చట్టం లోపల వెసులుబాటు ఉంది. అదే మీరు ఇందాక అడిగినట్టుగా వేరే చట్టాల లోపల అంత క్లారిటీగా లేదనమాట. ఉంది వాటి ఏమని చెప్తారు తప్పించి, అక్కడ మీరు వెళ్తే ఇక్కడ ఏంటంటే వితిన్ 60 డేస్ లోపల క్లోజ్ చేయాలి ఇక్కడ ఇష్యూ వస్తే, అక్కడైతే 10 ఇయర్స్ కావచ్చు 15 ఇయర్స్ కావచ్చు.
1: హక్కులు స్పష్టంగా వెల్లడించారు
0: ఇక్కడ, చాలా క్లారిటీగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా ఇక్కడ ఇమీడియట్ రిలీఫ్, మీరు ఇట్లా చేస్తే ఇట్లా ఉంది, ఇట్లా చేస్తే ఇట్లా ఉంది అనేది ఇక్కడ వివరించడం జరిగింది. అవి మిగతా చట్టాలు అంత క్లారిటీగా అంత ఇదిగా లేదనమాట.
1: గృహహింసకు వ్యతిరేకంగా సామాజిక బాధ్యత గురించి చట్టం ఏదైనా వివరిస్తుందా?
0: ఇక్కడ ముఖ్యంగా ఏంటంటారండి, చాలామంది వారు పల్లెటూరులో కానీ తర్వాత వేరే ప్రాంతాల్లో కానీ లేకపోతే సిటీలో ఉన్న వారికి కూడా చాలామందికి చట్టం గురించి వీటి గురించి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి అనేది. ఇందాక మనం హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చాము, తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది అనేది చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏంటంటే ముఖ్యంగా దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా ప్రధానం అనమాట. అలాగే బాధితులకి మద్దతు ఇవ్వడం, అంటే ఎవరైతే హింసలకు గురవుతున్నారో వారికి మనం చూసి వారిని చేయటం, తర్వాత ఏంటంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానం. అయితే ముఖ్యంగా ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చేయాలి అనంటే మహిళలకు సురక్షితమైన జీవితాన్ని అందించడం ప్రధానమండి. అలాగే హింసను అరికట్టడం, తర్వాత బాధితులకు న్యాయం చేయడం, తాత కుటుంబాల్లో హింసను తగ్గించడం, తాత మహిళా సాధికారత.
1: గృహహింస నుండి మహిళల పరిరక్షణ అంశం గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు విజయభాస్కర్ రెడ్డి గారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం సార్.

0: డాక్టర్ టి విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 7:30 అవుతోంది. మరి వెల్కమ్ టు పాటతో ప్రయాణం. రైట్, మరి వాళ్ళకి మన పాటతో ప్రయాణంలో 2000 to 2025 మధ్య రిలీజ్ అయినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా మనం మన పాటతో ప్రయాణంలో వినబోతున్నాం. మరి ఫస్ట్ వచ్చేస్తోంది సర్కార్ వారి పాట సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ఒక హిట్ సాంగ్.

పాటతో ప్రయాణంలో హిట్ సాంగ్స్ వింటూ ఉన్నాం. మరి పాటతో ప్రయాణంలో నెక్స్ట్ వచ్చేస్తుంది తమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో సిద్ శ్రీరామ్ పాడిన ఒక హిట్ పాట ఇది కూలీ సినిమాలో.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-3-1-3 లేదా 9-9-8-9-8-5-1-0-2 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

బి అంజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కంపోజిషన్లో నకాజ్ అజీజ్ మంగ్లీ పాడిన పాట విన్నారు. విక్రాంత్ రోనా సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో సమయం 7:42 అవుతోంది.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

Oh.

0: డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో మీకా సింగ్ గీతా మాధురి పాడిన పాట విన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం వలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫార్మ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫార్మ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: గౌరహరే మ్యూజిక్ కంపోజిషన్లో తనే స్వయంగా పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు హనుమాన్ సినిమా నుంచి.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.

0: అన్నా
1: ఏంట్రా?
0: వన్ లాస్ట్ డాన్స్.
1: ఓకేరా, కట్.
2: అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో నజరుద్దీన్ పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. జన నాయకుడు సినిమా నుంచి రైట్ విన్నారు కదా ఫ్రెండ్స్. మరి వాళ్ళ మన పాటతో ప్రయాణంలో 2002-2025 మధ్య రిలీజ్ అయినటువంటి హిట్ సినిమాల్లోంచి పాటలకి విని మరి ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. ఎస్ సార్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 8 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయ విభేదాలను పక్కన పెట్టి బ్రిక్స్ దేశాలు ఢిల్లీ డిక్లరేషన్కు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. కాగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్దమైన ఏకపక్ష నిర్బంధ చర్యలను బ్రిక్స్ దేశాలు ఖండిస్తూ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాయి. చైనా అధ్యకుడు జిన్పింగ్ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యుద్దం అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని వెల్లడించారు. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 6 నెలలకు ఒకసారి మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు 70,000 కోట్ల లోన్లు ఇచ్చినట్లు రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క శాసనమండలిలో వెల్లడించారు. హైదరాబాద్ నగర ప్రజల ఆలోచనలకు విరుద్దంగా 3 కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు ఆరోపించారు. శాసనసభలో మాట్లాడుతూ క్యూర్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై శాసనమండలి సమావేశ మందిరంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు సజావుగా సాగేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, 22A అంశం, కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 17 వరకు సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తామని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు చెప్పారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్లో సమయం 8:00.

3:52 అవుతుంది అంటే మరి అందరూ తమ తమ వర్క్ స్పేస్ నుంచి ఇంటికి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది వచ్చేసరికి కొంతమంది డిన్నర్ చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది చేసేసారు కూడా. ఇక కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, ఆల్రెడీ కొంతమంది నిద్రపోయారు, ఇంకా కొంతమంది నిద్రపోవడం లేదు. ఎందుకంటే మరి ఈ టైంలో ప్రతి ఒక్కరి చేతిలో ఒకటే ప్రపంచం, అదే మొబైల్ ఫోన్ కదా. ఎస్, మరి 8 గంటలు దాటింది అంటే మాత్రం మన మస్తీ మజా షోలోకి ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. మరి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది ఏంటి, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటి, మరి వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న అంశం ఏంటి, మరి ట్రెండ్ అంటే కేవలం ఒక వీడియో కాదు, అది ఒక మనిషి భావం, ఒక మనిషి కథ. మరి కొన్నిసార్లు అది ఒక నవ్వు, కొన్నిసార్లు అది ఒక కన్నీరు, కొన్నిసార్లు మనందరికీ తెలిసిన మన జీవితమే. మరి అలాంటి ట్రెండింగ్ విషయాలు అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మన మస్తీ మజా షోలో. సో స్టే విత్ మీ.

మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో రవివర్మ సుజాత పాడిన ఒక ఎనర్జెటిక్ సాంగ్ తోటి వాళ్ళు మన మస్తీ మజా షోలోకి ఎంట్రీ ఇచ్చాం కదా. ఎస్, మరి ఆ షో ఒక సినిమా నుంచి ఆ సూపర్బ్ సాంగ్ వినేసాం. మరి మన మస్తీ మజా షోలో ఫస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటే, పచ్చని ఒక అడవి అండి. మరి ఆ అడవిలో పచ్చని ప్రకృతి అందాలు, మధ్యలో ప్రవహించేది ఒక పెద్ద నది. మరి ఇలా ప్రవహించే నదుల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఈ తెల్లని నదీ వాటర్లో సరదాగా స్విమ్ చేస్తే బాగుండనిపిస్తుంది, ఇంకా పెద్ద నది అయితే బోటింగ్ వెళ్ళాలి అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నది గురించి వింటే మాత్రం అబ్బా అనకుండా మాత్రం ఉండలేరు, మీరు అక్కడి నుంచి పరుగులు పెడతారు. మరేం ఇదేం నదిరా బాబోయ్ అని చెప్పేసి అనుకుంటారు. ఇంతకీ ఆ నదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు దాన్ని చూసి భయపడి పారిపోతారు? అది లోతు ఎక్కువగా ఉంటుందా, లేకపోతే ఆ నదిలో భారీ మొసళ్ళు ఏమైనా ఉంటాయా? కాదు కాదు, మరి ఇవేమీ రీజన్స్ కాదు, కానీ ఎందుకు మరి ఆ నదిని చూసి అందరూ పారిపోతారు తెలుసుకుందాం మన మస్తీ మజా షోలో. స్టే ట్యూన్డ్. ఈలోపు ఒక చక్కని నదీ పాట విందాం.

ఎంఎం కీరవ అనే మ్యూజిక్ కంపోజిషన్ లో గంగ కల్పన శ్రీవర్ధినితో కలిసి పాడిన ఒక సూపర్బ్ సాంగ్ వినేశాం కదా, గంగోత్రి సినిమా నుంచి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి మన మస్తీ మజా షోలో ఒక ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఎస్, మరి నేను మీ ఆర్జే మనోహర్. గలగల పారుతున్నటువంటి సెలయేర్లో ఎవరికి స్విమ్ చేయాలి అని ఉండదు చెప్పండి. స్విమ్ చేయాలి, బోటింగ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నేనిప్పుడు చెప్పబోయే ఒక నది గురించి వింటే మాత్రం ప్రాణాలు కాపాడుకుందామని చెప్పేసి అక్కడి నుంచి పారిపోవడం మాత్రం పక్క. ఎందుకు? మరి అదేమైనా చాలా లోతుగా ఉంటుందేమో, లేకపోతే అందులో భారీ మొసళ్ళు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. లోతు సమస్య కాదు, ముసళ్ళ సమస్య అసలే కాదు. మరి అందరూ ఆ నదిని చూసి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే అది సలసల కాగే ఒక వేడి నీటి నది. ఎస్, మరి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎస్, మరి మీరు విన్నది కరెక్టే. మీరు వేడి నీటిలో స్నానం చేస్తారు కదా, 45 డిగ్రీల సెల్సియస్ దాటితేనే భరించలేరు. మరి 96 డిగ్రీల సెల్సియస్ వేడితో ప్రవహించే ఒక నది ఊహించుకోండి. మరి అలాంటి నది బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో ఉందన్నమాట. మరి ఈ నది సలసల కాగుతూ వేడి నీటి పొగలతో ప్రవహిస్తూ ఉంటుంది. మరి ఇందులో జీవచరాలు

ఏవి కూడా బతికి ఉండవంట, కేవలం ఆవిరి మాత్రమే కనిపిస్తుంది. షానోయ్ టెంపిస్కో అనే పేరు గల ఈ నదిని బాయిలింగ్ రివర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. 96 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టే ఈ నదిలో ఏ జీవులు కూడా బ్రతకమన్నమాట. మరి నదీ చుట్టుపక్కల ఏమైనా అగ్నిపర్వత

0: అంతకంటే భయంకరమైంది కూడా. మనిషి టెక్నాలజీతో ఏదైనా చేయగలడు అనుకుంటాం, కానీ ప్రకృతి ముందు మనమంతా చిన్నవాళ్ళమే అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ నదిని చూస్తే మనం ప్రకృతిని ప్రేమించాలి, గౌరవించాలి అని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

రమణ గోగుల మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఒక సూపర్బ్ సాంగ్ విన్నారు. ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అల్లరించే సంపూర్ణ వినోదం. స్టూడియోస్ లో సమయం 8:25 అవుతోంది. మరి మస్తీ మజా షో తర్వాత ఈరోజు రాత్రి 8:30కి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాల్లోంచి పాటలు ప్రసారం అవుతాయి. ఈ రోజు రాత్రి 8:30 కు ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో

మస్తీ మజా షో తర్వాత ఈరోజు రాత్రి 8:30 ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమా నుంచి పాటలు ప్రసారం అవుతాయి. సంగీతం బప్పిలహరి. స్టేట్ ఉండాలి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇవాల్టి మన మస్తీ మజాలో మరో సూపర్ హిట్ సాంగ్ డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి 8:05 to 8:30 మస్తీ మజాల్ షోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుసుకున్నాం కదా. మరి ఇప్పటి నుంచి రాత్రి 9:15 వరకు ఏకచిత్ర గీతాలు సినిమా నుంచి, మరి ఒకే సినిమా నుంచి సూపర్ హిట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. నేను మీ ఆర్జే మనోహర్. మరి ఇవాళ ఏకచిత్ర గీతాల్లో మనం ఏ సినిమా నుంచి పాటలు వినబోతున్నాం అంటే, సినిమా అంటేనే ఒక ఎమోషన్, మరి సినిమా అంటేనే ఒక ఇన్స్పిరేషన్, సినిమా అంటే ఒక మోటివేషన్, సినిమా అంటేనే ఒక మెసేజ్, మొత్తంగా సినిమా అంటేనే ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరి సినిమా అనేది మనల్ని ఏదో రకంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. సినిమాలోని స్టోరీ కావచ్చు, లేదా సినిమాలోని పాటలు కావచ్చు, ఏదో ఒక రకంగా మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాయి. రోజు మొత్తం పనిచేసి అలసిపోయిన మనకి ఒక మంచి పాట, అది మెలోడీ కావచ్చు, ఫాస్ట్ బీట్ కావచ్చు, రిలాక్స్ని ఇస్తాయి. మరి అలాంటి ఒక సినిమాలోని పాటలు మనం ఇవాళ ఏక చిత్ర గీతాల్లో వినబోతున్నాం.

రైట్. మరి వాళ్ళ ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మనం మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి రౌడీ అల్లుడు సినిమాలో నుంచి అయితే పాటలు వినబోతున్నాను అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు థియేటర్లో డైలాగ్ చెప్తున్నారు అంటే ఎవరైనా సరే ఈల వేయాల్సిందే, ఆయన డ్యాన్స్ చేస్తున్నారు అంటే కాలు కదపాల్సిందే, ఆయన ఫైట్ చేస్తున్నారు అంటే చప్పట్లు కొట్టాల్సిందే, మరి ఆయన డ్యాన్స్ స్టెప్ వేశారు అంటే టాప్ లేచిపోవాల్సిందే. ఎస్, మరి దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఈరోజు ఏకచిత్ర గీతాల్లో రౌడీ అల్లుడు సినిమా నుంచి మనం పాటలు వింటూ రిలాక్స్ అవుదాం. మరి మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ అండ్ హీరోయిన్ దివ్య భారతి శోభన అండ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు, అలాగే డిస్కో కింగ్ బప్పిలహరి మ్యూజిక్ కాంబినేషన్ రౌడీ అల్లుడు సినిమా. ఇక స్టోరీలోకి వెళ్తే, ముంబైలో ఒక రౌడీ ఆటో డ్రైవర్ కథనే మరి రౌడీ అల్లుడు సినిమా అనమాట. అతడి పేరే జానీ. బస్తీకి పెద్దన్నగా ఉంటాడు. మామూలుగా ఒక సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, కానీ కొన్ని క్యారెక్టర్స్ హీరో కంటే ఎక్కువ గుర్తుండిపోతాయి. మరి ఈ సినిమాలో ఆటో జానీ అలాంటి వాడే. అచ్చం జానీలాగే ఉండే మరో వ్యక్తి కోటీశ్వరుడు కళ్యాణ్ చక్రవర్తి. మరి అతడి ఆస్తి కోసం విలన్స్ ప్లాన్ వేస్తే జానీ ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. అక్కడి నుంచి అసలు కామెడీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. మరి చిరంజీవి ఒకవైపు మన్మథుడిలా, మరోవైపు రౌడీలా చేసినటువంటి రెండు క్యారెక్టర్స్ ఈ సినిమాకే హైలైట్. ఆటో జానీ క్యారెక్టర్ ఎంట్రీకి తగ్గట్లుగా ఉన్న పాటే అమలాపురం బుల్లోడ. మరి భువనచంద్ర గారి మాస్ లిరిక్స్, అలాగే ఎస్పి బాలు గారి గ్రేస్ వాయిస్, చిరు మాస్టర్స్, మరి ఈ పాటకే హైలైట్.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అల్లరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్లో. సమయం 8:37 అవుతోంది. మరి ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి రౌడీ అల్లుడు సినిమా నుంచి మనం కొన్ని పాటలు వింటూ ఉన్నాం. సంగీతం బప్పిలహరి అనమాట. అండ్ ఇక ఈ స్టోరీలోకి హీరోయిన్ దివ్య భారతి ఎంట్రీ ఇస్తారనమాట. మరి కళ్యాణ్ చక్రవర్తిగా చలామణి అవుతున్న జానీ అల్లరి చూసి మొదట కోపడుతుంది, తర్వాత మెల్లగా ప్రేమలో పడుతుంది. అలాగే చిరంజీవి గారు ఆమెను ఆట పట్టిస్తూ పాడే పాటే ఈ సినిమాలో ప్రేమ గీమ తస్సాదియ. మరి భువనచంద్ర గారు రాసిన ఈ పాటలో చిరంజీవి గారి అల్లరి నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ SP బాలు చిత్ర గారు సూపర్బ్గా పాడారు ఈ పాటని.

సూపర్ సాంగ్ వినేసాం కదా. ఎస్, మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడిన ఈ పాట మరి సూపర్ హిట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మరి ఇవాళ ఏక చిత్ర గీతాల్లో మనం రౌడీ అల్లుడు సినిమా నుంచి అయితే పాటలు వింటున్నాం కదా. ఎస్, ఇప్పుడు స్టోరీలో మరో ట్విస్ట్ కూడా ఉంటుందన్నమాట. మరి కళ్యాణ్కి కాబోయే భార్య హీరోయిన్ శోభన, ఇక దివ్యభారతి కళ్యాణ్ అనుకుని జానీతో ప్రేమలో పడుతుంది. మరి ఇద్దరు హీరోయిన్ల మధ్య ఇరుక్కున్న మన హీరో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి. మరి ఆ కన్ఫ్యూజన్లో వచ్చే పాటే కోరి కోరి కారుతుంది కోయిలమ్మ. మరి సిరివెన్నెల గారి కొంట సాహిత్యం ఈ పాటలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది.

8:51 అవుతోంది. విబి స్టూడియోస్లో మరి మంచి మంచి మెలోడీ సాంగ్స్ వింటున్నాం కదా. ఇవాళ ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో మరి మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి రౌడీ అల్లుడు సినిమాల్లోంచి మనం పాటలు వింటూ ఉన్నాం. జస్ ఇక అదే టైంలో హీరోయిన్ శోభన్కి తన ప్రేమని చెప్పడానికి పాడే పాటే మెలోడీ చిలుక క్షేమమ. మరి రౌడీ అల్లుడు సినిమాలో రౌడీజం ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, కానీ ఈ ఒక్క పాట సినిమా మొత్తాన్ని సూపర్ హిట్ చేసింది అని చెప్పొచ్చు. ఇప్పటికీ ఈ పాట ఎక్కడ విన్నా కూడా మనసు మాత్రం 90s వెళ్ళిపోతుంది. మరి ఎస్పి బాలు గారు, చిత్ర గారు పాడిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.

0: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన.
1: 2019 వినియోగదారుల పరిరక్షణ చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తుంది, ఏ ఫీల్డ్స్లో, అది ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, హెల్త్ రంగం కావచ్చు, ఎలాంటి వారికి ఎలాంటి పరిరక్షణ ఇవ్వబడింది అనే విషయాలు తెలియజేస్తారా?
2: అలాగే, మనకు భారతదేశము గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడతారు. సో వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కూడా ఈ వినియోగదారుల రక్షణ చట్ట ప్రకారం వాళ్ళు కూడా.
0: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం మరి అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
2: రైతులకి అంత అవగాహన ఉండదు కాబట్టి ఈ నష్టం జరిగిన తర్వాత లాస్ట్లో వచ్చి కోర్టుకు వచ్చి కందుమూర కమిషన్కి వచ్చేసి న్యాయం అడుగుతుంటారు. ఇప్పుడు రైతులు సాధారణంగా విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమైనా కొంటే వాళ్ళు బిల్లు తీసుకోండి, బిల్లు తీసుకుని జాగ్రత్త పరచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు వేస్తే, సపోజ్ ఉదాహరణకు మనం పత్తి విత్తనాలు వేసారనుకుందాం, పత్తి విత్తనాలు ఏ విత్తనాలు వేసినప్పుడు ముందు మొలకెత్తుతుంది.
0: మరి మీరు వింటున్న ఈ సంభాషణ రేపు ఉదయం 7:15 వినొచ్చు. ఇది మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం. మరి ఈ అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేపు ఉదయం 7:15 పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
2: ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాలు ఏంటంటే జర్మినేషన్ మొలక బాగా నెత్తుతుంది, తర్వాత గ్రోత్ ఉంటుంది మొక్కలు పెరగటం, ఆ మొక్కలు గ్రోత్ లో కూడా చాలా సందర్భంలో డిఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఏకచిత్ర గీతాలు శీర్షికన ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాలోంచి పాటలు వింటున్నాం. సంగీతం బప్పిహారీ.

ఏకచిత్ర గీతాలు కార్యక్రమంలో రౌడీ అల్లుడు సినిమా నుంచి ఒక సూపర్బ్ సాంగ్స్ వింటున్నాం కదా జస్మరి. ఈ సాంగ్ని రాఘవేంద్రరావు గారు రెయిన్ ఫాల్ దగ్గర షూట్ చేశారు. మరి అప్పట్లో ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇక ఎస్పి బాలు గారు, చిత్ర గారు సిగ్గుపడుతూ పాడితే బప్పిలహరి అదిరిపోయే బీట్ ఇచ్చారు ఈ పాటకి. ఇక చిరంజీవి గారి డ్యాన్స్ అండ్ దివ్యభారతి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఈ పాటకి సూపర్బ్ అని చెప్పొచ్చు.

0: ఎస్, మరి రౌడీ అల్లుడు సినిమాలోని ఈ పాటని సిరివెన్నెల గారు ఫోక్ లిరిక్స్లో రాశారు. అండ్ మరి ఈ పాటకి చిరంజీవి గారి డ్యూయల్ రోల్ డ్యాన్స్, అలాగే ఇద్దరు ఒకే ఫ్రేమ్లో సూపర్ అని చెప్పచ్చు. అండ్ దివ్యభారతి, శోభన అండ్ చిరంజీవి గారి డ్యూయల్ రోల్ ఈ పాటకే హైలైట్ అని చెప్పచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: రైట్, మరి ఏకచిత్ర గానం శీర్షికన మీరు ఇంతవరకు రౌడీ అల్లుడు సినిమాలోంచి పాటలు విన్నారు. సంగీతం బప్పిలహరి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10:30 అయింది. ఇప్పుడు వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీత మాలిక మధురిమకు స్వాగతం. తన మది మొదట గానమై, తర్వాత వేణుగానమై, ఆ తర్వాత ప్రాణమై పిలుస్తోందని, ఎప్పటికైనా ప్రేయసి కనిపించకపోతుందా అని వేచిచూస్తూ మూగబాధ ఎదలోనే దాచుకున్నానని అంటున్నాడు ఆ ప్రియుడు. మధురిమలొలుకుతూ సాగే నాదంలా వారి అనురాగం పలికింది జీవన యమునా తరంగాలపైన, మోహన మురళి రాగాలలోన. మోహనరాగంలో సాగిపోయే ఈ మధుర గీతం ఆరాధన చిత్రంలోనిది. పాడినవారు మహమ్మద్ రఫీ, జానకి. రచన సి. నారాయణ రెడ్డి. సంగీతం సాలూరి హనుమంతరావు.

ప్రణయ గీతాలలోనూ పాత్రల తత్వాన్ని మనస్తత్వాన్ని ఆవిష్కరించడం సముద్రాల వారి ప్రత్యేకత. ఈ యుగల గీతంలో లలితభావాల సలలిత రాగాలు మనల్ని ఆకట్టుకుంటాయి. పున్నమి వెన్నెల గిలిగింతలకు, పూచిన మల్లెల మురిపాలు తన చెలి చిరునవ్వుకు సరికావని చెలికాడు ప్రశ్నిస్తే, తెలిసీ పలికిన విలువేనా అని చెలి జవాబిస్తూ, గుణమే తరగని ధనమని రూపం కాదని వివరిస్తుంది. జిక్కి ఘంటసాల గానం చేయగా పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన దొంగరాముడు చిత్రంలోని ఈ పాట మరువలేని సాహితీ కుసుమం.

ప్రకృతి కృతిలో పరవశించిపోయి పల్లవిస్తోంది వసంత కోకిల పంచమస్వరంతో చరణాలందించే చక్కని నెచ్చలి కోసం. సన్నగవీచే సమీరాలపై వగలలుకు వయారాలతో వలపించిన వరుడి చెంతకు చేరుకుందామని రివ్వురివ్వున రెపరెపలాడింది చెలి. మృదుమధుర గలాలొక్కటై రెమ్మల మాటున యుగలగీతాలాపనలో ఒదిగిపోవాలనుకున్నాయి. యదసీములో ఉదయించిన తెలికాంతితో తొలినాటి తిమిరాలను తరమాలనుకున్నాయి. అవధిలేని వినువీధిలో విహారంచేసిన విహంగం పరిధిలోనే ఎదిగి ప్రపంచయానమెరగని పతంగానికి తెలుపుకోలేని వేదన తెలిపిందిలా ఓ పాటరూపంలో. అందమే ఆనందం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటరచన దాశరథి, సంగీతం సత్యం.

వాగ్గేయకారుల మకుట సంప్రదాయ రీతిలో తుమ్మెద అని అభినేత్రి తనకు తనే సంబోధించుకుంటూ పాడుకునే ఈ పాటను గీతరచయిత దాసం గోపాలకృష్ణ రచించారు. పల్లవి రాసిన క్షణాల్లోనే బాణీలు కట్టి జానపదానికి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది మోహన కళ్యాణి రాగంలో సుమనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు. పాట ఆద్యంతము వయోలిన్పై పలికే స్వరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తారక ప్రభు ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధ ప్రధాన పాత్రలో నటించగా 1978 విడుదలైన శివరంజని చిత్రం కోసం పీసుశీల ఈ పాటను పాడారు.

దేశం కాని దేశానికి పయనమైన, మాతృభూమి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎనలేని అభిమానమున్న ఓ మనసు నిత్యం రామనామ రసార్ణవ సుధాకరంలో తేలియాడుతూ ఆనందాష్టువుల వెల్లువతో భక్తి భావనామయ జగత్తులో సంచారం చేస్తూ ఆర్ద్రంగా పాడుకుంటోంది. తన మధురమైన గాత్రంతో పరమాత్మను స్వరప్రసూణాలమాలతో అర్చిస్తోంది. వాగ్గేయకారులు సదాశివ బ్రహ్మేంద్ర ఈ సంస్కృత గీతాన్ని రచించి అహిర్భైరవి రాగంలో స్వరకల్పన చేశారు. అదే గీతాన్ని పడమటి సంధ్యారాగం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ కలిసి ఆలపించారు.

ఇప్పుడు వినబోయే ఈ గీతం హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పాడిన తొలి తెలుగు పాట. స్వరబ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు ఈ పాటకు బాణీ కట్టారు. పల్లవీ చరణాలకు హిందుస్థానీ రాగాలను ఆధారంగా చేసుకున్నారు సుసర్లగారు. లతా మంగేష్కర్ భావయుక్తంగా పాడిన పద్ధతి వింటే ఆమెకు తెలుగు రాదు అనే విషయాన్ని ఎవరూ నమ్మరు. స్పష్టమైన ఉచ్చారణతో ఆలపించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె శిఖరాయమాన స్థానంలో నిలిచారు. అణిశెట్టి పినిశెట్టిగార్లు అక్షర శిల్పులుగా వ్యవహరించిన ఈ పాట 1955లో విడుదలైన సంతానం చిత్రంలోనిది. నిద్రపోరా తమ్ముడా అంటూ వింటున్న ప్రతి ఒక్కరిని నిద్రలోకి జారిపోయేలా చేసింది ఈ పాట.

మదిలో ఎన్నడూ లేని ఈ కదలిక చిరువలజడికి కారణం నీ మాయేనా అని జాబిలిని కథానాయిక అడుగుతోంది. ఎప్పుడూ కనిపించని ఈ కలలు ఈరోజెందుకో లీలగా తనకు కనబడుతున్నాయని, పడుచు వయసులోకి అడుగుపెడుతున్న తనకు అవి సహజమేనని, అమృతాన్ని కురిపిస్తున్న కిరణాలతో వాటిని నాకు తెలియజేస్తున్నావా అని అడుగుతోంది. తన చెలిమి కోరి చెంత చేరడానికి

ఏవో చిరుకోరికలు, చల్లని పిలుపులతో తనను పలకరిస్తున్నాయని తెలుపుతోంది. మిస్సమ్మ చిత్రం కోసం సావిత్రి అభినయించగా పి లీలా పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ప్రేమికులు ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నా వారి మధ్య మౌనం మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పే పాట ఇది. ఒకరి సన్నిధిలో మరొకరు ఉన్నా పలకరించుకోవడం, భావాలు పంచుకోవడం, ఏవీ మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకోవడం ఎలా ఉంటుందో ఈ పాటలో కనబడుతుంది. ఆ మౌనంలో ఉన్న హాయి ఎంత బరువుగా ఉంటుందని, మోయలేని హాయి అయినా అది భారం కాదని అనిపిస్తుంది. అటువంటి ప్రణయ భావనలెన్నో అత్యంత మధురంగా చిత్రించిన గీతమిది. కలసిన మనసులు చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన గీతం. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం మాస్టర్ వేణు.

కారులో షికారు చేస్తున్న ఓ ప్రేమికుడికి ఆ పగలు రేయిలా తోస్తోందట. దానికి కారణం చల్లని వెన్నెల కురిపించే జాబిలిలాంటి తన ప్రియురాలట. మనోభావం ఎక్కడ బయటపడుతుందేమోనని మాట్లాడటం లేదని మాటలాడాలనుకున్న కనులను రెప్పలతో ఏమార్చుతోందని, సిగ్గులొలికే తన బుగ్గలు ఎక్కడ తనకు నిజాన్ని చెబుతాయేమోనని దోబూచులాడుతోందట తన ప్రియురాలు. తెరపై అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి అభినయించిన తీరు నయన మనోహరం. పి పుల్లయ్య దర్శకత్వంలో 1962 విడుదలైన సిరి సంపదలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాటను చారుకేశి రాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు మాస్టర్ వేణు, రచన ఆత్రేయ.

సమస్యలతో సతమతమవుతున్న చిరునవ్వులు చిందించే పసిపాపాయిని చూడగానే మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ అమాయకపు మోము అన్నీ మరచిపోయేలా చేస్తుంది. ఎత్తుకొని ముద్దాడుతూ సున్నితమైన ఆ దివ్య స్పర్శలో హాయిని పొందుతాము. అలాంటి ఓ చిన్నారి పాపను ఎత్తుకుని లాలిస్తూ పాడుతున్న ఈ గీతం చల్లని నీడ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించారు. రచన దాశరథి, సంగీతం తాతినేని చలపతిరావు.

ఆవిడ కలవారింట ఆడపడుచు. అతనిది ఆర్థికంగా చితికిపోయిన కుటుంబ నేపథ్యం. ఒక భావుకుడు, ఒక ప్రేమికుడు పాడుకునే పాటను ఆ కథానాయకుడు రేడియోలో వినిపిస్తున్నాడు. ఆ గీతం విని మురిసిపోయి అతన్ని వలచి పెళ్లి చేసుకుంటుంది కథానాయిక. పరిస్థితుల వైషమ్యం, అభిప్రాయాల వైరుధ్యం వల్ల మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళిపోతుంది. గతాన్ని తీయని అనుభూతులుగా తెలియజేసే మొదటి చరణం, ఆత్మీయతకు అంతరంగాల అల్లికకు భిన్నంగా ఉన్న స్థితి రెండవ చరణం. శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ పాట సినీ దర్శకులు పట్టు సారథ్యంలో 1973లో ఏవిఎం నిర్మించిన పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

బంధం పెనవేసుకుని అడవి పువ్వు అందమైన గృహానికి చేరింది. అమాయకత్వపు చిరునవ్వుల పరిమళాలతో అందరికీ సంతోషాన్ని పంచింది. ప్రకృతి వడిలో పల్లవిస్తూ పెరిగిన ఆ కోకిల క్రమంగా అందరితో శృతి కలిపింది. మెల్లమెల్లగా చదువు నేర్చుకోసాగింది. మదిని వీడని గతకాలపు కొన్ని చిలిపిమాటలు అప్పుడప్పుడు బయటికి వచ్చి మురిపించసాగాయి. వివాహానికి ముందు దొరా అని సంబోధించిన తాను భర్తగా మారిన తర్వాత అతన్ని ఇప్పుడేమని పిలవాలా అని ఆలోచించసాగింది. పగటి వెలుగును దాచుకుని రాత్రి వెన్నెలలు కురిపించేవాడని రాజా అని పిలుస్తానంటుంది. తన భర్త ప్రక్కన ఉంటే అది తనకు పున్నమిరేయని, కలకాలం అలాగే తన మదిలో నిలిచి ఉంటానని ఇలా పాడుకుంటోంది. బంగారు పంజరం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, బి గోపాలం.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 10:57:35 సెకండ్లైంది.

0: రేపు ఉదయం 6:05 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో క్షేత్ర దర్శిని ప్రసారమవుతుంది.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 7:15 ఇదే మన చట్టం శీర్షికన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం మరి అంశం గురించి సీనియర్ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్ రావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:15. రేపు ఉదయం 7:30 శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారం అవుతాయి. 0402324085252 నంబర్లో. అలాగే రేపు ఉదయం 8:15 జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు అలాగే ఈమెయిల్ ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు ప్రసారం అవుతాయి.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్లో సమయం 11:10 అయింది. మరి ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగా హెడ్స్పై మళ్ళీ మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్తే, జై హింద్.